శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ FM 101.3 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 15వ తేదీ సోమవారం, నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశంలోని ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేస్తూ, పీఎం భారతీయ జన ఔషధి పరియోజన వంటి ఇతర పథకాల వల్ల ఔషధాలు, స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ నగరాల సదస్సు వరల్డ్ సిటీస్ సమ్మిట్లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులు రాజధాని అమరావతి 2 దశకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ప్రతినిధులతోనూ, అక్కడి భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో, అనంతరం వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో 2 దశల్లో 10.5 లక్షల అడ్వాన్స్డ్ ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు మొదటి దశలో 7.5 లక్షల వీధి దీపాలను పాతవాటి స్థానంలో అమర్చనున్నట్లు పేర్కొంది. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. నిన్న ఉదయం బ్యారేజ్ 4 గేట్లను అడుగుమేరెత్తి 2900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. బందరు, రైవస్ కాలువలకు 2, 11 క్యూసెక్ల చొప్పున నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. 3-4 రోజుల వరకు వరద ప్రవాహం ఇలానే ఉండవచ్చని అంచనా వేసినట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల వెలుగుచూసిన ఘటన కారణంగా గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రంపచోడవరం ఆర్డీఓ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. బోట్ల ఫిట్నెస్ భద్రతా ప్రమాణాలపై తుది నివేదిక వచ్చాక దాని ఆధారంగా రాకపోకలకు అనుమతులు మంజూరు చేస్తామని ఆర్డీఓ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉన్నందున ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 50 సెకన్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:44 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

0: సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే జూలై 14 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి యేసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై
2: ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లైనా తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్లి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల్లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభినయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్దిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. ఇరవైవ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15 తుదిశ్వాస

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: ఆ 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
5: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
5: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
5: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
5: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
7: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
8: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
7: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
8: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే.

0: ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి.
2: స్టూడియోల సమయం 7:05 దాటారు. 2 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
4: ఆజ్ భారత్ మే ఏక్ స్టార్టప్ రివల్యూషన్ హో రహా హై. ఇస్ రివల్యూషన్ మే భారత్ కా నౌజవాన్ ఏక్ నయే మైండ్ సెట్ కే సాథ్ మానవతా కే హిత్ మే సమస్యాఓ కే సమాధాన్ ఢూండ్ రహా హై. ఔర్ హమారే నౌజవానో కే వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ కో గ్లోబల్ స్టేజ్ పర్ లానే కా మాధ్యమ హీ హై భారత్ ఇన్నోవేట్స్. ఆప్ సబ్కో 100-125 స్టార్టప్స్ దిఖ్ రహే హై, లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్స్ కా మెగా పూల్ హై. ఔర్ అబ్ యే సారే స్టార్టప్స్ ఏక్ నయీ ఊర్జా కే సాథ్ భారత్ ఔర్ వరల్డ్ ఎకానమీ కీ గ్రోత్ మే కంట్రిబ్యూట్ కర్ రహే హై.
3: ఏఐ గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలు కూడా ప్రారంభించాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అభివర్ణించారు. యాభై రెండవ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్ లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అవుట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీసు కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేక్ ఆఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవాని భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీల్లో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్, నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అౌట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: స్టూడియోలో సమయం 7:15 దాటి 3 సెకండ్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 42వ శ్లోకం.

శమః అంతరింద్రియ అనగా మనోనిగ్రహం, దమః బహిరింద్రియ నిగ్రహము, తపః శారీరక వాచిక తపస్సు, శౌచం వెలుపల లోపల శుచిత్వము, క్షాంతిః సహనము, ఆర్జవం ముక్కుసూటితనము, ఏవచ మరియు జ్ఞానం అనగా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, విజ్ఞానం అనగా ఆధ్యాత్మిక అనుభూతి, ఆస్తిక్యం అంటే శాస్త్రాల మీద భగవంతుడి మీద విశ్వాసము అనేవి, స్వభావజం బ్రహ్మకర్మ పూర్వజన్మ నుంచి సంప్రాప్తమైన బ్రాహ్మణ కర్మలు.

బ్రహ్మకర్మ స్వభావజం. అర్జున, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, శారీరక, మానసిక, వాచిక తపస్సులు, లోపల వెలుపల శుచిత్వము, సహనము, ముక్కుసూటితనము, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, జ్ఞానానుభూతి, వేదశాస్త్రాల మీద భగవంతుడి మీద విశ్వాసము అనేవి బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు. కర్మలను పంచిచ్చేవి గుణాలే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ శ్లోకంలోని కర్మలన్నీ సత్వగుణ ప్రధానంగా కనిపిస్తున్నాయి. కనుక ఏ వర్ణం వారికైనా సరే సత్వగుణం ప్రబలంగా వికసించి ఉన్నప్పుడు ఈ శ్లోకంలోని కర్మలన్నీ సహజంగా సంక్రమిస్తాయని ఈ శ్లోకం సూచిస్తోంది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:25 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటరైపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఇప్పుడు స్టోరీ అయితే షేర్ చేస్తా కదా. మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక ఊరిలో ఒక పెద్ద గద్దలగూడు ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఆ గూట్లోంచి ఒక గద్దగుడ్డు కింద పడి పక్కనే ఉన్న కోళ్ల ఫారంలో దొరికిపోయింది. ఆ కోడి ఆ గుడ్డును కూడా తన గుడ్లతో పాటే పొదిగింది. కొన్ని రోజులకి ఆ గుడ్లోంచి ఆ చిన్న గద్ద పిల్ల బయటకు వచ్చింది. కానీ అది పెరిగింది కోళ్ల మధ్య కదా, అందుకే తనని తాను ఒక కోడి పిల్లలాగే అనుకుంది. కోళ్ళు ఎలా అరుస్తాయో అలాగే అరవడం నేర్చుకుంది. కోళ్ళు నేల మీద గింజలు ఎలా ఏరుకుంటాయో అలాగే తిరిగేది. మిగతా కోళ్ళలాగే గాల్లో కేవలం 2-3 అడుగులు మాత్రమే ఎగిరి కింద పడిపోయింది. కట్ చేస్తే ఒకరోజు ఆ గద్ద పిల్ల ఆకాశంలోకి చూసింది. అక్కడ ఒక అద్భుతమైన పక్షి రెక్కలు చాపి గంభీరంగా మేఘాలను దాటుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతుంది. అది చూసి ముచ్చటపడిన మన చిన్న గద్ద పక్కనున్న కోడిని అడిగింది, అబ్బా ఎంత బాగుందో ఆ పక్షి, ఇంతకీ ఎవరామే అని. అప్పుడు ఆ కోడి నవ్వి, ఓ అదా, అది పక్షుల రాజు గద్ద. చాలా బ్రేవెస్ట్ అండ్ పవర్ఫుల్ పక్షి. కానీ నువ్వు దాని గురించి ఆలోచించుకు, ఎందుకంటే మనం కోళ్ళం, మనం అంత ఎత్తు ఎగరలేం అంది. పాపం మన గద్దపిల్ల కూడా నిజమే కాబోలు అనుకుని ఆకాశం వైపు చూడడం మానేసిందనమాట. తను జీవితాంతం ఒక కోడిలాగే బతికి ఒక కోడిలాగే చనిపోయింది. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న సమాజం కొందరు నెగిటివ్ పర్సన్స్ కూడా ఆ కోడి లాంటి వాళ్ళే. నువ్వు ఇది చేయలేవు, నీకు అంత సీన్ లేదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి అంటూ మన రెక్కల్ని కత్తిరించడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని మనం ఎగరడం మానేస్తే మనలో ఉన్న గద్దలాంటి అద్భుతమైన ప్రతిభ కోడిలాగే మగ్గిపోతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ మాటలు పక్కన పెట్టి మీ రెక్కల్ని చాపి ఆకాశంలోకి దూసుకుపోండి అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే యానిమల్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, విశాల్ మిస్టర్ పాడిన పాట అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:32 దాటి 26 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో స్టోరీ అయితే షేర్ చేసేసాం, మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈరోజు డేట్ గుర్తుంది కదా, జూన్ 15. తెలుగు సాహితీ సామ్రాజ్యాన్ని తన కాలంతో ఊపేసిన ఆ మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంత అనమాట. నార్మల్గా వర్ధంత అంటే సైలెంట్గా ఉంటారు, బాధపడతారు, కానీ శ్రీశ్రీ గారి వర్ధంత అంటే మనలో ఒక కొత్త వైబ్రేషన్ రావాలి. ఎందుకు అంటారా, ఆయన రాసిన ప్రతి అక్షరం ఒక సాదాసీద ముక్క కాదు, అది సమాజాన్ని నిద్రలేపిన ఒక అటామిక్ బాంబ్. అసలు ఆ రోజుల్లోనే సాంప్రదాయాల సంఖ్యలు తెంచేసి కవిత్వం అంటే రాజుల గురించో అందాల గురించో కాదు, సామాన్యుడి ఆకలి, శ్రామికుడి చెమట అని గర్జించిన సింహం ఆయన. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పై పైకి అంటూ లైన్స్ రాశారు కదా. వామో, ఈ లైన్స్ వింటుంటేనే బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవట్లేదు. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపెట్టే, వేటినైనా కవిత్వంగా మార్చేసిన క్రేజీ జీనియస్ ఆయన. మరి తెలుగు సినిమా పాటలకి నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం అవార్డు తెచ్చి మన తెలుగు జెండాని గాల్లోకి ఎగరేసిన గ్రేట్ లెజెండ్ ఆయన. శ్రీశ్రీ గారు ఫిజికల్గా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన మహాప్రస్థానం ప్రతి అక్షర ప్రేమికుడి గుండెల్లో ఎప్పటికీ ఒక సునామీలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. ఈ రోజుకి ఇంకో క్రేజీ అండ్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటో తెలుసా? ఇవాళ గ్లోబల్ విండ్ డే అనమాట, అంటే ప్రపంచ పవన దినోత్సవం. అబ్బా, విండే అనగానే మనకు ఎలాంటి ఇడుపుగాలు గుర్తొస్తుందో నాకు తెలుసు. ఈ జూన్ ఎండల్లో కరెంటు పోయినప్పుడు కాస్త గాలి రాదా దేవుడా అని మనం మొహం వేలాడేస్తాం చూశారు. ఆ గాలి ఇంపార్టెన్స్ ఏంటో చెప్పే రోజు ఇదనమాట. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటారు కదా, మన ఫ్యూచర్ అంతా ఈ గాలిలోనే ఉందండోయ్. అందుకే ఇవాళ వీలైతే ఒక ప్లాస్టిక్ కవర్ని గాల్లోకి ఎగరేసి పర్యావరణాన్ని పాడు చేయకుండా ఓ చక్కటి చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందాం. ఏమంటారు? ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే అనురాగ్ కుల్కర్ణి అండ్ రమ్య బహిరపాడిన అమరన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:44 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా, కెరీర్ రేస్లో ఎంత స్పీడ్గా పరిగెడుతున్నా, ఈ రోజు మాత్రం కాస్త స్లో డౌన్ అవ్వండి. ఎందుకంటారా, ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన గుండెల్ని టచ్ చేసేది, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది. ఎస్, ఈరోజు వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే అనమాట. అంటే వృద్ధుల పట్ల జరిగే వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే రోజు అనమాట. వినడానికి ఈ పేరు కాస్త పెద్దగా సీరియస్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న పెయిన్ మన సమాజంలో ఉన్న ఒక చేదు నిజం కంటే పెద్దదనమాట. ముందుగా కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఈ రోజు ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? 2006 జూన్ 15 ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత 2011లో ఐక్యరాజ్య సమితి దీనికి అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 15 ఈ డేనైతే చేస్తున్నామన్నమాట. కానీ ఒక్క విషయం ఆలోచించండి, మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల్ని దేవుడితో సమానంగా చూస్తాం. మరి అలాంటిది వృద్ధులపై వేధింపులు జరగడం, దానికి అవేర్నెస్ కోసం ఒక రోజును కేటాయించాల్సి రావడం నిజంగా మనందరికీ ఒక వేకప్ కాల్ కదా. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యు భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్కాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, భీమా మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పడిన పాట. అయితే మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కోవిడ్ టైంలో. నేనైతే మాట్లాడుతూ ఉన్నా కదా, చాలామంది ఏమనుకుంటారంటే వృద్ధుల్ని తిట్టడమో లేక శారీరకంగా హింసించడమో మాత్రమే వేధింపులు అనుకుంటారు, కానీ అది తప్పండి. ఎల్డర్ అబ్యూస్లో చాలా రకాలున్నాయి. మానసిక వేధింపులు అంటే నువ్వేం చేస్తావు ముసలోడివి నీకేం తెలుసు అని చిన్న చూపు చూడడం, వాళ్ళని ఒంటరిగా వదిలేయడం, ఇంట్లో ఉన్నా లేనట్టు ప్రవర్తించడం, ఇది వాళ్ళ మనసుని ఎంతగానో గాయపరుస్తుందో తెలుసా అండి. అంతేకాదు ఆర్థిక మోసాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ రిటైర్మెంట్ మనీని లేదా ఆస్తుల్ని ఫోర్స్ చేసి రాయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని రోడ్డును పడేయడం. అంతేకాదు కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సరైన టైంకి తిండి పెట్టకపోవడం, అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం, కనీస అవసరాలు తీర్చుకపోవడం. ఫ్రెండ్స్, ఒక రీసెర్చ్ ప్రకారం మన దేశంలో వృద్ధులపై జరిగే వేధింపుల్లో దాదాపు 80% పైగా వాళ్ళ సొంత పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచే జరుగుతున్నాయట. ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి. మనకి ముక్కు కారణ, జ్వరం వచ్చిన రాత్రంతా నిద్రపోకుండా కంటికి రెప్పలా చూసుకున్నది ఎవరు? మన అమ్మ నాన్నలే కదా. మనం అడిగిన బొమ్మ కొనివ్వడానికి తండ్రి తన ఖర్చులను తగ్గించుకున్న రోజులు ఎన్నో ఉంటాయి. మనల్ని సమాజంలో ఒక మంచి పొజిషన్లో నిలబెట్టడానికి వాళ్ళ జీవితాన్నే త్యాగం చేస్తారు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం, నాకు టైం లేదు, నా లైఫ్ నా ఇష్టం, వాళ్లతో జనరేషన్ గ్యాప్ అంటూ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేర్పిస్తున్నాం. మన పిల్లలకి ఐపాడ్లు, స్మార్ట్ ఫోన్స్ కొనివ్వడానికి వేలల్లో ఖర్చు పెడతాం. కానీ అదే తాతయ్యకి ఒక 500 రూపాయల మందులు ప్రిస్క్రిప్షన్ ఉంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని లెక్కలు వేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? వృద్ధాప్యం అనేది శాపం కాదండి, అది ఒక అనుభవాల నిధి. ఈరోజు మనం ఇవాళ వాళ్ళని ఎలా చూసుకుంటామో రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూసుకుంటారు. కర్మ ఇజే బూమరాంగ్ అంటారు కదా, అందుకే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ప్రేమిద్దాం, పూజిద్దాం, వాళ్ళ శేష జీవితాన్ని సంతోషంగా మార్చుదాం. ఏమంటారు? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:53 దాటి 28 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి అయితే బాబాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్టంలో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే వచ్చే నెల 14వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం జే గుమ్మడం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో నిన్న పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా మనకు సుపరిచితులైన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ 1983 జూన్ 15 తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావాలతో కూడిన కవిత సంకలనాలను, చలనచిత్ర గీతాలను, రేడియో నాటకాలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరుగాంచింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సిత్ శ్రీరామ్ అండ్ నూతన్ మోహన్ పాడిన హిట్ 3 మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:07 దాటి 34 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎఫ్ఎం స్టేషన్ అయితే మన ఆలోచనలే అందులో ప్లే అయ్యే సాంగ్స్ అనమాట. ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. కార్ల సామ్రాజ్యాన్ని శాసించిన గ్రేట్ లెజెండ్ హెన్రీ ఫోర్డ్ చెప్పిన ఒక వండర్ఫుల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? నువ్వు సాధించగలనని నమ్మినా, సాధించలేనని నమ్మినా రెండు సందర్భాల్లోనూ నువ్వు అనుకున్నదే నిజం అవుతుంది అని చెప్పారనమాట. వావ్, అసలు ఎంత డెప్త్ ఉంది కదా ఈ మాటలో. మరి దీని గురించి మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.8 అజే సౌజన్య. సిద్ధ శ్రీరామ్ పాడిన మేజర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:13 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మన ఫోర్ట్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, ఒక్క నిమిషం రేడియో వాల్యూమ్ పెంచి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మన గెలుపోటములు, మన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ బయట ఎక్కడో లేవు, మన తలలోనే ఉంటాయి. మన బ్రెయిన్ అనేది ఒక అద్భుతమైన అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిదండి. మనం దానికి ఏ కమాండ్ ఇస్తే అది ఓకే అంటూ దాన్ని నిజం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కష్టమైన పని చూసి ఎస్ ఇది ఎంత కష్టమైనా సరే నేను సాధించి తీరుతాను అని గట్టిగా నమ్మేమనుకోండి, మన మైండ్ వెంటనే ఒక సూపర్ కంప్యూటర్లా మారిపోతుంది. దానికి కావలసిన ఐడియాస్, ఎనర్జీ, దారులు అన్నీ అదే వెతికిపెడుతుంది. మన నమ్మకమే మనకు ఇంధనంగా మారి మనల్ని సక్సెస్ వైపు పరిగెత్తేలా చేస్తుందన్నమాట. ఇక్కడ మనం సాధించగలమని నమ్మం, చివరికి సాధించి చూపిస్తాం. అంటే మనం అనుకున్నది నిజమైంది, దీన్నే మనం పాజిటివ్ గేర్ అనుకోవచ్చు. మరి మనం అనుకోకపోతే ఏమవుతుంది అనే దాని గురించి మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శ్యామ్ సింగ్ రాయ్ నుంచి అండక్కలు కానీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:19 దాటి 30 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఇందాక పాజిటివ్ గేర్ గురించి చెప్పాను కదా, అంటే మనం ఏమనుకుంటే అదే సాధిస్తామని. అలా కాకుండా పని మొదలు పెట్టక ముందే అబ్బే ఇది నా వల్ల ఎక్కడవుతుంది, నాకు అంత సీన్ లేదులే అని డిసైడ్ అయిపోయామా, అక్కడే మన మైండే గెలుస్తుంది.

ఎందుకంటారా, ఆ పని ఎందుకు అవ్వదో చూపించడానికి 100 కారణాలని మన కళ్ళ ముందు పెడుతుంది. మనల్ని ప్రయత్నం కూడా చేయనివ్వకుండానే ఇంట్లో కూర్చోబెడుతుంది. ఇక్కడ మనం సాధించలేమని నమ్మాం, చివరికి సాధించలేకపోయాం. అంటే ఇక్కడ కూడా మనం అనుకున్నదే నిజమైంది. దీన్ని నెగిటివ్ బ్రేక్ అనుకోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఏమనుకుంటే పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ గెలుస్తాం, నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ గెలుస్తాం. మన ఫోర్డ్ గారు కూడా అదే చెప్పారు, సాధించామని నమ్మినా సాధించలేనని నమ్మినా రెండు సందర్భాల్లో కూడా మనం అనుకున్నదే నిజమవుతుంది అని. మరి ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మన మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక మాస్టర్ భరత్ అండ్ కోరస్ పాడగా అనుభవించి మ్యూజిక్ కంపోజ్ చేయగా చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారన్నమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 38 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇందాకైతే పాజిటివ్ గేర్ అండ్ నెగిటివ్ బ్రేక్ గురించి మాట్లాడుకున్నాం కదా. చూసారా మై డియర్ లిజనర్స్, రెండు సందర్భాల్లోనూ గెలిచింది ఎవరు చెప్పండి? మన ఆలోచనే కదా. మనం గెలవాలని ఫిక్స్ అయితే గెలుపుని ఆకర్షిస్తాం, అదే ఓడిపోతామని ఫిక్స్ అయ్యామా ఓటమినే మూటగట్టుకుంటాం. సో ఏ సందర్భాన్ని తీసుకున్నా ఏదైనా సరే మన మైండ్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో మైండ్ ఏం చెప్తే అదే మనం వింటాం. అందుకే మనం పాజిటివ్గా ఆలోచించాలన్నా నెగిటివ్గా ఆలోచించాలన్నా మన మైండ్కి కొంచెం బ్రెయిన్కి మైండ్కి మనం ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడే షార్ప్గా పనిచేస్తూ పాజిటివ్ వైపు వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నూతన మోహన్ పాడిన ఓ బేబీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:37 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. నువ్వు సాధించగలనని నమ్మినా, సాధించలేనని నమ్మినా రెండు సందర్భాల్లోనూ నువ్వు అనుకున్నది నిజమవుతుంది అని దీని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. సో ఎంత కష్టమైనా సరే రూట్ వెతుకుని మరి సక్సెస్ అవుతాను అని మనం గట్టిగా నమ్మామనుకోండి, మన మైండ్ ఒక పవర్ఫుల్ ఇంజన్లా మారిపోతుంది. అలా కాకుండా అమ్మో నా వల్ల కాదు, దీన్ని వేరే వాళ్ళైతే చేసేవారేమో అని ముందే ఫిక్స్ అయిపోయామా, అక్కడే బ్రెయిన్ చెత్త వేసే డస్ట్బిన్లా మారిపోతుంది. సో ఇంజన్లా మార్చాలన్నా డస్ట్బిన్లా మార్చాలన్నా రెండు మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో బ్రెయిన్కి అంత పవర్ ఉంటుంది. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట

0: అలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
3: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.8 అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, సిద్ శ్రీరామ్ పాడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:45 దాటే 38 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సరే, రిజల్ట్ ఏదైనా సరే దానికి ఫౌండేషన్ వేసేది మాత్రం మన నమ్మకమే. మన నమ్మకం ఒక ఐస్కాంతం లాంటిది. మనం గెలుపుని నమ్మితే గెలుపే వస్తుంది, ఓటమి నమ్మితే ఓటమే వస్తుంది. సో జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నేను సాధించగలను అని బలంగా నమ్మిన వారే. మన హెన్రీ ఫోర్డ్ కార్ల కంపెనీ పెట్టినప్పుడు అందరూ నవ్వారు, కానీ ఆయన తన్ని తాను నమ్మారు, ప్రపంచాన్ని 4 చక్రాల మీద పరిగెత్తించారు. సో ఎవరు ఎలా నమ్మితే వారి జీవితం అలా ఉంటుందన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: चीन का हांजोउ शहर जानते हैं आप? वहीं पर हमने रचा था इतिहास जब 2022 के एशियन गेम्स में हमने 107 मेडल्स जीते थे, क्योंकि पीछे थी हमारे 1045 खेलो इंडिया सेंटर्स की ट्रेनिंग, कंडीशनिंग कोचेस, डाइटिशियंस और फिजियोस की पूरी फौज। तभी तो पैरालंपिक में भी हमने रिकॉर्ड 29 पदक जीते और हॉकी, बैडमिंटन, एथलेटिक्स, वुमेन क्रिकेट, बॉक्सिंग, चेस सभी मैदानों में तिरंगा फहराया।
1: एक खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే అజ్ఞాత వజ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఎవరు పాడారంటే గనక ఇది అనురుధ్ పాడగా, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 46 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మనమైతే

ఎందుకంటే మనం అనుకున్నది నిజం చేసి చూపించే పవర్ మన మైండ్కి మాత్రమే ఉంటుంది. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:55 దాటి 36 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకైతే బాబాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కొనసాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఇంటింటి సర్వే ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓ

అందించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేపు జరిగే వరల్డ్ సిటీ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకింటికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందివ్వాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనకాపల్లిలో కొత్త ఉక్కు కర్మాగారం, భోగాపురం విమానాశ్రయం, విశాఖపట్నంలో గూగుల్ వంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని బండపల్లి మండలం జే గుమ్మడం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను MyGOV.in వెబ్సైట్ కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలో 10.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:10 గంటల వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

FM 101.3. మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బొమ్మరిల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ పాడగా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయగా భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:10 దాటి 13 సెకండ్లు కావస్తుంది. మనం ఇంటర్ అయిపోయాం జోరుగా ఉషారుగోలోకి. సో వాల్యూమ్ కొంచెం పెంచండి ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అలాగే గుండెకు

కొంచెం కూల్ అవ్వాల్సిందే. అవును, ఈరోజు మన జోరుగా హుషారుగాలో టాపిక్ ఏంటో తెలుసా? మన నర నరాల్లో ప్రవహించే, ఒక్కోసారి మన నెత్తికి తాండవం చేసే ఒక ఎమోషన్, అదేనండి కోపం. ఈ కోపం గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కొత్త బంగారు లోక మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా మిక్కీ జయమేర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:18 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగోషారగలం. మనం అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా కోపం అనే ఎమోషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. అసలు ఆలోచించండి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకి ఎన్నిసార్లు కోపం వస్తుంది? ఆఫీస్లో టైంకి బాస్ జీతం ఇవ్వకపోతే కోపమే, రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి కొంచెం గుద్దేసినంత పనిచేసినా కోపమే, ఆఖరికి ఇంట్లో వైఫ్ లేదా అమ్మ కూరలో ఉప్పు తక్కువేసినా సరే లోపల ఎక్కడో అగ్ని పర్వతం బద్దలైపోతుంది. అసలు ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ కోపం? సింపుల్, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగనప్పుడు, పరిస్థితులు మన కంట్రోల్ తప్పినప్పుడు టక్కును వచ్చేసేదే ఈ యాంగర్. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే మనం ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతున్నాం. దాని గురించి అయితే చెప్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతీ FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
5: పన్నెండేళ్లు
4: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
6: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే టెన్త్ క్లాస్ మో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారండి కనుక హరిహరన్ శ్రావణి పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:26 దాటి 23 సెకండ్లుగా వస్తుంది. మరోనం జోరుగోషారు గలం. మనమైతే కోపం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, మనమైతే ఒక లాజిక్ మిస్ అవుతుందా అని చెప్పాను కదా. కోపం అనేది ఒక క్షణపాటు ఉండే పిచ్చితనం అంటారు పెద్దలు. ఆ ఒక్క క్షణం కోపంలో మన నోటి నుంచి వచ్చే పదునైన మాటలు అవతలి వాళ్ళ మనసుని ఎంతలా గాయపరుస్తాయో తెలుసా. ఆ తర్వాత మనం ఎంత సారీ చెప్పినా, ఎంత నెత్తి నోరు బాదుకున్నా ఆ విరిగిపోయిన బంధాలు మళ్ళీ అతుక్కోవు. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్ కావు. అది మనల్ని నాశనం చేసుకునే ఒక స్లో పాయిజన్ లాంటిది అనమాట. సో కోపాన్ని తగ్గించుకుంటే చాలా రిలేషన్స్ బాగుంటాయి. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను. నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం.

0: భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:38 దాటి 29 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోర్గో షర్గలో. అలాగే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు వస్తానంటే నేను దండ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా సిరివెన్నెల సీతారామ సజ్జ గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్. అయితే మనమైతే కోపం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మన ఐన్స్టీన్ గారు ఒక అద్భుతమైన మాట అన్నారండి, కోపం అనేది కేవలం మూర్ఖుల హృదయాల్లో మాత్రమే నివసిస్తుంది అని. వా వాటి లైన్ కదా. మనుషులు అన్నాక కోపం రావడం చాలా కామన్, కానీ ఆ కోపానికి మన లైఫ్ రిమోట్ కంట్రోల్ ఇచ్చేయడమే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. కోపం మనల్ని రూల్ చేయకూడదు, మనమే ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. చెప్పాలంటే మనసు అనే సముద్రంలో ఎన్నో రకాల అలలు వస్తూ ఉంటాయి. అందులో అత్యంత వేగంగా భయంకరంగా వచ్చేయాలనే కోపం అంటూ ఉంటాం. కోపం అనేది ఒక సహజమైన మానవ ఎమోషన్. మనకి నచ్చనిది జరిగినప్పుడు, ఎవరైనా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేసినప్పుడు, లేదా మనం అనుకున్నది సాధించలేనప్పుడు చాలా కోపం వస్తుంది. అయితే కోపం రావడం తప్పు కాదండి, కానీ ఆ కోపంలో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే అసలైన పాయింట్ అన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

City FM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, దేవుడు చేసిన మనుషులు మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:48 దాటి 6 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలు. నేనైతే కోపం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, కోపం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు మన బాడీలో బీపీ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే కోపం మనల్ని మనమే కాల్చుకునే ఒక నిప్పు కణిక లాంటిది అన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే ఒక్క నిమిషం కోపంలో మన అనే ఒకే ఒక్క మాట ఏళ్ల తరబడి ఉన్న ప్రాణ స్నేహాన్ని, పవిత్రమైన బంధాలను కూడా ముక్కలు చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ థింకింగ్ కెపాసిటీ కూడా 0 అయిపోతుంది. మంచి ఏంటో చెడేంటో ఆలోచించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగితే, కోపాన్ని జయించడం అంతే ఇంపాసిబుల్ టాస్క్ ఏమీ కాదండి. దానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు, అదేం పెద్ద పెద్దవి కూడా కాదు. కోపం రాగానే 1 to 10 లెక్క పెట్టండి, బ్రెయిన్ కూల్ అవుతుంది, ఇది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ది ఏంటంటే, గట్టిగా బ్రీత్ తీసుకోండి. బాడీలోకి ఆక్సిజన్ వెళ్తే కోపం ఆటోమేటిక్గా పారిపోతుంది అన్నమాట. ఇంకా కోపం వచ్చినప్పుడు మాట్లాడడం మానేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. సైలెన్స్కు ఉన్న పవర్ ఇంకా దేనికి లేదనమాట. ఈ టిప్స్ ఫాలో అయినా చాలు, కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కృష్ణగడ వీర ప్రేమ గాథ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ సుందరి విశాల్ పాడగా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. మనం అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా కోపం గురించి. సో మై డియర్ లిజనర్స్, కోపంతో బంధాలను దూరం చేసుకోకండి. సో ఫైనల్గా ఈ రోజు నుంచి ఒక చిన్న రూల్ పెట్టుకుందాం. కోపం వస్తే అరవడం కాదు, ఒక్క క్షణం ఆగటం అలవాటు చేసుకుందాం. మీరేమంటారు? లాస్ట్ టైం మీకెవరి మీద విపరీతంగా కోపం వచ్చిందో, ఆ తర్వాత మీరెలా కూల్ అయ్యారో ఒక్కసారి అలా ఆలోచిస్తూ ఉండండి. మరి ఇంకా స్టూడియోలో సమయం చేస్తే 9:54 దాటి 25 సెకండ్లు కావస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బై బై చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఆర్యా 2 మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కేకే గారు పాడారు అంట ఈ సాంగ్ అయితే మీకోసం. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ నిన్న ఢిల్లీలో ఏర్పాటు చేసిన యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో 435,831 మంది పాల్గొనడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. గతంలో 189,579 మంది వీక్షించడంతో సాధించిన రికార్డును ఇది అధిగమించి కొత్త రికార్డును సృష్టించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. ముస్లిం విద్యార్థులకు తాలిమే హున్నర్ పథకం కింద ఇంటర్తో పాటు జేఈఈ నీట్ ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ విద్య అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 6 కోట్ల రూపాయల వక్బోర్డు నిధులతో ఈ పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కొనసాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఇంటింటి సర్వే ప్రక్రియకు ఎన్నికల

సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా సుపరిచితులైన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి రోజు 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. విజయనగరం జిల్లాలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం జే గుమ్మడం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. బనవాసి వంక వంతెన పై నుండి ప్రవహించింది. కడవెళ్ల బి అగ్రహారం మధ్య మలలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎమ్మిగనూరు పత్తికొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమంటే ఇంత నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హేమచంద్ర అండ్ చైత్ర పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:09 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పేయం హార్బిల్లో. అంతకన్నా ముందు గుడ్ మార్నింగ్ అంటూ చాలా మంది అయితే మెసేజ్ చేశారు. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. లేమలపాడు నుంచి భాను గారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. సౌజ్య గారు నమస్తే, కార్యక్రమం ఇంతకు ముందు కోపం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, బొమ్మ థ్యాంక్స్ అండి. ఇంకా పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజ్ఞ గారు, చాలా మంచి విషయాలు చెప్పారంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. మరి ఇంకా హర్విల్లో ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, నేను 3 అంకెల సంఖ్యను, నా 2వ అంకె మొదటి అంకె కంటే 4 రెట్లు పెద్దది, అలాగే నా 3వ అంకె మొదటి అంకె కంటే 3 రెట్లు పెద్దది. ఇంతకీ నేనెవరిని? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను 3 అంకెల సంఖ్యను, నా 2వ అంకె మొదటి అంకె కంటే 4 రెట్లు పెద్దది, అలాగే నా 3వ అంకె మొదటి అంకె కంటే 3 రెట్లు పెద్దది. ఇంతకీ నేనెవరిని? మీకు తెలుసు కదా, తెలుసు అనుకుంటున్నాను. తెలిస్తే కనుక మన నెంబర్ 0866244888 అయితే మెసేజ్ చేసేయండి. స్టేట్ ఏంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉన్హే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణు.

0: సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ప్రేమంట ఇద్దరు నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాటగా సిరిపెన్నెల సీతారాం జాజ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనవన ఆరువేల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను 3 అంకెల సంఖ్యను, నా 2వ అంకె మొదటి అంకె కంటే 4 రెట్లు పెద్దది, అలాగే నా 3వ అంకె మొదటి అంకె కంటే 3 రెట్లు పెద్దది. ఇంతకీ నేను ఎవరినని అడిగితే చాలామంది ఆన్సర్స్ పంపించారు. హాయ్ అజయ్ సౌజ్ఞ గారు శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి 999 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను ఇంతకుముందే చెప్పాను లెక్కలంటే భయం అని అంటూ దేవసేన నుంచి, దేవసేన తిరుపతి నుంచి పంపించారు. ఆన్సర్ అయితే చెప్తాలి. అయితే ఇంకా సాయి మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్పనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరికి తెలియదు అనుకుంటే చాలా తక్కువ మెసేజ్లు అయితే పంపించారు. ఆన్సర్ ఏంటి అంటే 143 అనమాట. అంటే 1 దానికన్నా 4 రెట్లు 2వ నెంబర్ అని చెప్పాను కదా, 2వ అంకె 4 రెట్లు 3వ అంకె 3 రెట్లు ఉంటుంది అన్నమాట ఫస్ట్ దానికన్నా. సో అందుకనే 143 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడుతుంది, మరి అలాంటప్పుడు 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడితే 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి అని అడుగుతున్నాను అనమాట. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866 24888 14 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా హ్యాపీ మూవీ నుంచి. మరి ఎవరు పాడారంటే కనుక ఎస్పి చరణ్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:46 దాటి 32 కా వస్తుంది. మనం హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు అంటే కనుక అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు కరెక్ట్ ఆన్సర్, సారీ అండి. ఇంకా మేడం నా ఆన్సర్ ఏంటి అంటే అంటూ ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు 143 అని. ఇందాక చదవలేదండి, చదివినట్టే గుర్తు, ఓకే సారీ. ఇంకా మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి మాత్రం రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. చిన్న కాకా నుంచి సుమ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సాయి కుమారి ఫ్రమ్ రామ్నగర్ నుంచి 120 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సాయి మంగళగిరి నుంచి 144 అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర నుండి రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ 12 గుడ్లను పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అక్కర్పాక నుండి మను 12 ఎగ్జామ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, రాంగ్ ఆన్సర్ అండి. సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమన రమేష్ లక్ష్మి జ్ఞానేశ్వరి అండ్ స్వప్న స్వాతి 12 కోళ్ళు 124 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు 144 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామర నుంచి అన్న నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు 144 అంటూ. గుడ్ మార్నింగ్ సౌజ్ని గారు లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి 144 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి, ఫన్నీగా పంపించారు. మల్లికార్జున గారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజు గారు క్వశ్చన్ వినలేదు మేడం అంటూ మెసేజ్ చేశారు. క్వశ్చన్ ఏం లేదండి, ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడుతుంది, మరి అలాంటప్పుడు 12 కోళ్ళు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి అని అడిగాను అనమాట. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866-244-8814 కదా మెసేజ్ చేసేయండి. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు జోన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యుద్ధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజ్ఞ. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శంకర్ మహాదేవన్ పాడగా సిరివెన్నెల సీతారాం సర్జీ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్వీల్లో. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. అనంతపురం నుంచి ఆంధ్ర దగ్గర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు. పోరంగ్ నుంచి వీరరాఘవ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ సౌజ్ఞ అంటూ పేరైతే పంపించలేదు. మురళి గారు హాయ్ సౌజ్ఞ అంటూ పంపించారు. ఇంకా సంగారెడ్డి జిల్లా విలేజ్ నుంచి భీమ్రా రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఈరోజు సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను, ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి ఆయనకు తెలిపారు. ముస్లిం విద్యార్థులకు తాలిమే హునర్ పథకం కింద ఇంటర్తో పాటు జేఈఈ, నీట్కు ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ విద్య అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తాలిమే హునర్ పథకం కింద ఎంపికైన 250 మంది విద్యార్థులకు విజయవాడలో నిన్న ఆయన ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు ఎగిసింది. ఈ ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 1,069 పాయింట్లు లాభపడి 79,597 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 327 పాయింట్లు పుంజుకుని 23,950 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94 రూపాయల 68 పైసలకు చేరింది. అనంతనగర్

రాష్ట్రంలోని అనంతనగర్లోని పలు కాలనీలు రోడ్లను వరద నీరు ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు జిల్లాలోని పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. అత్యధికంగా రాప్తాడు మండలం అనంతపురం రూరల్ పరిసరాల్లో కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు రహదారులు జలమయమయ్యాయి. రాప్తాడు మండలంలో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం నిన్న పిడుగులు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రభావతి ఎఫ్ఎం 101.3. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:09 టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో, మంచి ఇన్ఫర్మేషన్ తో మీకోసం అయితే చాలా మంచి అప్డేట్స్ తో రెడీగా ఉంది. ఇంకెందుకు లేట్. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ RX100 నుంచి వినేశాం కదా, తర్వాత సినిమా కబుర్ల గురించి మాట్లాడుకుంటూ మంచి సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం నగమోము తారలే అంటూ సిట్ శ్రీరామ్ వాయిస్ లో వచ్చేస్తుంది రాధేశ్యామ్ సినిమా నుంచి. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, ఇందాక రాధేశ్యామ్ సినిమా నుంచి సాంగ్ వినేశాం. సో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి, మళ్ళీ ఆయన చేయబోతున్న సినిమాల గురించి ఏం తెలుసు, కొత్త న్యూస్ ఏమన్నా వస్తున్నాయా లేదా, ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళందరి కోసం ఒక న్యూస్ అనమాట. సో ఆయన ప్రెసెంట్ అయితే ఫౌజీ మూవీ చేస్తున్నారు కదా, అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆ మూవీ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ 3rd రిలీజ్

చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం కొంచెం మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు, అలాగే ఇంకొన్ని వారాల్లోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అని కూడా న్యూస్ బయటకు వచ్చేసింది. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజం అనేది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ తెలుసు కదా, హను రాఘవపొడి మూవీ డైరెక్టర్ అనమాట. హను రాఘవపొడి డైరెక్షన్ లో అంటే మనకు తెలుసు మన నానితో సినిమా తీశారు నువ్వు అంటే నాకెన్నో సాంగ్స్ బాగా గుర్తొస్తున్నాయి మూవీస్ కంటే కూడా ఇవాళ. సో ఆ పాట, సో ఐ హను రాఘవపొడి స్టోరీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ పడిపడి లేచే మనసు మూవీ కానీ, సో ఇలా. అండ్ ఇందులో కొత్త హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక సోల్జర్ క్యారెక్టర్ అనమాట. మరి ఎలా ఉండబోతోంది, విజయాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాబోతున్న ఈ ఫౌజీ మూవీ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
7: ఫైవ్ థౌజండ్?
8: ఏంట్రా 5000?
7: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
8: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
7: అవునా, అదేలాగా?
8: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
7: హే, సూపర్ ఐడియా రా.
9: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక నాసామి రంగ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా రామ్ మిర్యాల వాయిస్ లో. 11:28 దాటి 50 సెకండ్లు అవుతోందన్నమాట క్లాక్ లో టైం చూస్తే. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. అండ్ సూర్య గారు నటించిన రీసెంట్ హిట్ మూవీ వీరభద్రుడు, తెలుగులో వీరభద్రుడు అండ్ తమిళ్లో కరుప్పు. మరి ఆల్రెడీ ఈ మూవీ ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అండ్ నేను కూడా చూశానన్నమాట మూవీ. అండ్ కొత్త కాన్సెప్ట్ తో బాగుంది కదా. అండ్ ఈ సినిమా హిట్ తర్వాత ఇప్పుడు సూర్య చేతిలో బోల్డ్ అని స్టోరీస్ తో రెడీగా ఉన్నారు, బోల్డ్ అని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో ఒక మూవీ అయితే చేయబోతున్నారు, విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. సో ఈ మూవీ టైటిల్ ఇది 14th రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ఇంకొక మూవీ జీతు మాధవ్ దర్శకత్వంలో సూర్య గారు తన 47th మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పార్ రంజన్ డైరెక్షన్ లో ఒక మూవీ కూడా ఉంది లైన్ లో. అండ్ ఇంకొకటి ఇక మన సూర్య గారు తన 50వ మూవీ గురించి కూడా మనం న్యూస్ తెలుసుకోవచ్చు అనమాట. ఏంటంటే నెల్సన్ గారు, డైరెక్టర్ నెల్సన్ గారు ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నారట. మరి దీని గురించి మనకి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. అంతా ఓకే అనుకుంటే సో నెల్సన్ గారు రెడీ చేస్తున్న ఆ స్క్రిప్ట్ కే మన సూర్య గారి 50th మూవీ అయిపోతుంది. సో దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మీకోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఛాంపియన్స్ ఇన్ మనిషి సాంగ్ వినేశారు కదా. సో నేను మీ ఆర్జే తేజు. 11:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. వాల్ తెరు వేరేయక మించిన లెవెల్లో ఒక మూవీ అయితే రాబోతోంది అని డైరెక్టర్ బాబీ అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి తెలుసు కదా ఆల్రెడీ బాబీ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు నటిస్తున్న మెగా 158 ఫిలిం షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పొల్లాచిలో కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక కొత్త షెడ్యూల్ కోసం ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేయాలి అని వెయిటింగ్ అయితే జరుగుతోందన్నమాట. ఇంకా మనకి అభిమానుల్లో హైప్ పెంచడం కోసం ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారనమాట డైరెక్టర్ బాబీ గారు. నో నాయిస్ నో డిస్ట్రాక్షన్స్ అంటూ మన మెగాస్టార్ తో సంథింగ్ స్పెషల్ రూపొందించడం మీదనే నేను స్పెషల్ ఫోకస్ పెట్టాను అని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి వాల్తేరు వీరయ్యక మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది అని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం వాల్తేరు వీరయ్య నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi sonu. Hey, gitaan gitaan lepi kottu mogi poddi taunu. Hey, salam kottu chillam kottu manate ra plesu. Hey, teen maru yela kotti penchu zara dosu.
2: Hey, liri giri pakam pet, giti giti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu Lord.

0: one more time, please.
1: చెతంకి రాకుంది ట్యూన్ అడాగిడాగడా విన్నా ఇదే రింగ్ టోన్ గిప్పి గిప్పి కంపకప రాక్ అండ్ రోల్ ఈ పటాతో నీ పెట మొత్తం అండర్ కంట్రోల్
2: ఏ డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనకాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనకాలు లోడింగ్
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

0: తీసుకోనంటావా?
1: తీసుకో.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా
2: ఆలోచించవా?
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటెంజ చేస్తూ ఉన్నారు కదా. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇష్క్ అలాగే గ్యాంగ్ లీడర్, 24, మనం లాంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అని మాత్రం న్యూస్ వస్తోంది. మరి ఇందులో హీరో ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ హీరోగా విక్రమ్ కె కుమార్ కాంబోలో ఒక మూవీ అయితే రాబోతున్నట్లుగా కొంత న్యూస్ అయితే వచ్చేసింది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం. ఇదే నిజమైతే వీళ్ళిద్దరు కామోలో కొత్త ప్రాజెక్ట్ కదా. సో సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం గీత గోవింద్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తూ ఇవాళ మన సినిమా కబుర్లకి బై బై చెప్పేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అమ్ములేతో ఈరోజు సమావేశమయ్యారు. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు శిక్షణ కలిగిన రాష్ట యువతరం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ముందుందని తెలిపారు. రాష్టంలోని 1000 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి తాటి చెట్లు నాటాలని సంకల్పించినట్లు రాష్ట బీజేపీ అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిన్న జరిగిన బీజేవైఎం రాష్ట స్థాయి సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ, తుఫాన్ల నుంచి రక్షణ, సముద్ర తీరం కోతకు అడ్డుకట్ట, తాటి చెట్లను నమ్ముకుని జీవించే వర్గాలకు ఉపాధి అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. కొత్తపట్నం మండల పరిధిలోని కే పల్లెపాలెం తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మందితో యోగ సాధనను ఈరోజు నిర్వహించారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలవరం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, లేదా MyGOV.in వెబ్సైట్కు, లేదా నరేంద్ర మోదీ యాప్కు, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఋతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన 2 పిడుగుపాటుకు మృతి చెందారు. ఇదే జిల్లా డెంకాడ, నెల్లిమర్ల, గంట్యాడ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం మండలం చేబియం వలస గ్రామానికి చెందిన 7 మహిళలు చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో పిడుగుపడి అస్వస్థతకు గురయ్యారు. టర్కీలోని ఆంటాలియాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన

తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మిక్సిడ్ టీమ్ ఈవెంట్ తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ ధీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: మారుతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉందాం.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. 12:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ప్రపంచంలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, మనందరికీ ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిందే, అబ్బాయి ఈ ప్లేస్ కి మనం వెళ్లాల్సిందే అని అలా ఎప్పటి ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండుంటారు. అండ్ మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి, ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్నీ అందరం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాం. కానీ ప్రపంచంలో మనం వెళ్లే ప్రదేశాలతో పాటుగా వెళ్ళకూడని ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి తెలుసా. సో ఆ ప్లేసెస్ ఏంటి, ఆ ప్లేసెస్లోకి మనం అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్ ఉండదు. సో నిషిద్ధ ప్రదేశాలు అని చెప్పాలి తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే. సో ఈ నిషిద్ధ ప్రదేశాలు ఏమున్నాయబ్బా ఈ ప్రపంచంలో, ఎందుకు అలా నిషేధించారు, ఎవరిని వెళ్ళనివ్వకుండా, ఆ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రోబో సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. శ్రీమిథ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఉన్నాం. 12 o'clock దాటి 11 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే సో మన ప్రపంచంలో కొన్ని నిషిద్ధ ప్రదేశాల గురించి, అంటే మనుషులు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాము అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే ప్లేస్ వచ్చేసి ఒక ఐలాండ్ గురించి చెప్తాను, సర్ట్సీ ఐలాండ్ అనమాట. సో ఈ సర్ట్సీ ఐలాండ్ ఏంటంటే భూమి మీద కొత్తగా ఏర్పడిన దీవి అని చెప్పచ్చు. అట్లాంటిక్ సముద్రంలో ఉందన్నమాట ఈ దీవి. 1963 సముద్ర గర్భంలో సంభవించిన ఒక అగ్నిపర్వతం పేలడం వలన ఈ దీవి అనేది ఏర్పడింది. సో అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడిన దీవి అనమాట ఇది. ఐస్లాండ్ కి దగ్గరలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పడింది అనమాట ఈ దీవి. ఇక ఐస్లాండ్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా అనౌన్స్ చేశారు. అక్కడ మొక్కలు జంతువుల పెరుగుదలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 2008 అయితే యునెస్కో వారు ఈ ఐలాండ్ ని ప్రపంచ వారసత్వ సంస్థలంగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. కానీ మనుషులెవరూ అక్కడికి వెళ్లడానికి పర్మిషన్ లేదనమాట, సో నిషేధించేశారు. కొన్ని రకాల రీసెర్చ్లు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పట్లో అయితే మాత్రం అసలు ఈ దీవి మనుషులు ఉండడానికే కరెక్ట్ గా కంఫర్ట్ గా ఉంటుందో లేదో దాని మీద కూడా స్టడీస్ జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే అగ్నిపర్వతం పేలడం వలన ఏర్పడింది

కాబట్టి అంత కంఫర్ట్ గా ఉండదు మనుషులు వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా. సో అందుకే ఎవరిని కూడా అలో చేయరనమాట, స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఈ సర్ట్సీ ఐలాండ్ లో పర్యాటకులకు అస్సలు ప్రవేశమే లేదు, అట్లీస్ట్ చూసి వస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, దాని తర్వాత మన ప్రపంచంలో ఉన్న ఈ ఫోర్బిడెన్ ఐలాండ్స్ అంటే ఈ చూడని నిషేధించిన ఐలాండ్స్ అనమాట, ఎవరు పర్యాటకులు వెళ్ళకూడదు అలాంటి ప్లేసెస్ ఏమున్నాయో చూసుకుందాం. మరి తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: ఎస్ వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఒకవేళ ఏదైనా ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, యుద్దాల వలన, అలాగే ప్రపంచంలో ప్రళయాలు అండి, మనం 2012 ఎప్పుడైతే చిన్నప్పుడు మనకి ఉన్న ఒక పెద్ద భయం ఏదన్నా ఉందంటే 2012 లో ఏదో అయిపోతుంది అని అలా అనుకునే వాళ్ళం కదా, యుగాంతం అని. సో సక్సెస్ఫుల్ గా దాన్ని దాటేసాం. ఒకవేళ ఏదైనా యుద్దాల వలన కానివ్వండి, ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, ప్రపంచంలో ప్రళయాలు ఏమన్నా వచ్చాయనుకోండి, మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సినవి, తినడానికి కావాల్సినవి కొన్ని ఉండాలి కదా. సో ఏం చేయాలి దీనికి అని చెప్పేసి, అందుకే ముందు ఆలోచనతో ఒక ఐలాండ్లో అతి పెద్ద విత్తనాల ఖజానాని ఏర్పాటు చేశారు తెలుసా. మరి ఇది ప్రపంచ దేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి దగ్గరలో మంచు కొండలతో నిండి ఉండే స్వాల్బర్డ్ ఐలాండ్ లో ఉందన్నమాట ఈ ఖజానా. సో స్పెషల్ గా ఈ విత్తనాలని, కావాల్సిన ఐటమ్స్ ని, అంటే ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో మనం బ్రతకడానికి కొన్ని విత్తనాలు ఇవన్నీ కావాలి కాబట్టి, సో వృక్ష జాతులకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, కొన్ని పంటలకు చెందిన విత్తనాలు, అలాగే మనం తినడానికి కావాల్సిన గింజలు, ఇవన్నీ కూడా ఈ ఐలాండ్లో, ఈ స్వాల్బర్డ్ ఐలాండ్లో భద్రంగా దాచిపెట్టారనమాట కొంతమంది శాస్త్రవేత్తలు. సో ఆ కొంతమంది శాస్త్రవేత్తలు అలాగే రక్షణాధికారులకు తప్ప ఇంకెవ్వరికి ఈ స్వాల్బర్డ్ ఐలాండ్లోకి అస్సలు ఎంట్రీనే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో వెళ్ళి చూస్తాము ఏం దాచిపెట్టారో ఏంటి అనేది అని మనం వెళ్ళి అడిగినా కూడా నో వే అనమాట, అస్సలు పర్మిషన్ ఇవ్వరు. సో కొంతమంది శాస్త్రవేత్తలకి, ఆ రక్షణాధికారులకి మాత్రమే ఆ ఐలాండ్లోకి వెళ్లే అవకాశం మాత్రమే ఉంటుంది. సో అది మ్యాటర్, ఎంత ముందు ఆలోచన కదా. సో ఇది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకునేలోపు మీ అందరి కోసం మీకు ఒక సాంగ్ మీకు ప్లే చేస్తున్నాను, పందెం కోడి సినిమా నుంచి ప్లే చేస్తాను. తర్వాత తెలుగులో వార్తలు కూడా వింటాము ఎగ్జాక్ట్లీ 12:30 అనమాట. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
3: 101.5.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలున్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగులు తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఇవాళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్దానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న

0: ఏడు సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియాన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియాన్ లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్ లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: Since last year we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ

స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, అంటే మనుషులు ఎవరూ కూడా ఆ ప్లేసెస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మన ప్రపంచంలో ఉన్న అలాంటి ప్లేసెస్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ అయితే ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ స్నేక్ ఐలాండ్. పేరు వింటుంటేనే తెలిసిపోతుంది ఆ ఐలాండ్ లో ఎక్కువగా స్నేక్స్ ఉంటాయి కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తారు. అండ్ అసలు ఆ ఐలాండ్ లో అత్యంత ప్రమాదకరమైన పాయిజనస్ స్నేక్స్ ఉంటాయన్నమాట. అడుగడుగున ఏవో ఒక పాము కనబడుతుంది. సో ఆ కారణంతోనే

అసలు ఆ ఐలాండ్లో మనుషులు ఎవ్వరికి కూడా నో ఎంట్రీ, అలా అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. సో ఎటు అటువైపు ఎవ్వరు కూడా వెళ్ళరనమాట ఆ భయంతో. సో అది ఆ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయండి. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇది వరకు ఒకసారి నేను చెప్పాను, ఇది నార్త్ సెంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఒక తెగకి సంబంధించిన ప్రజలు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయట మనుషులు, అంటే మనం ఆది మానవుల కాలంలో చూసినటువంటి అలాంటి కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళని చూశారు అంటే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి చంపేస్తారు కూడా మనల్ని. సో నార్మల్ పీపుల్ ఎవ్వరు కూడా అక్కడికి ధైర్యం చేయరనమాట వెళ్ళడానికి. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మాత్రం చాలా అడ్వెంచరస్ చేసే పీపుల్ కొంతమంది, డ్రోన్ కెమెరాస్తో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అయినా ఆ కెమెరాస్ మీద దాడి చేయడం, సో ఇలా చాలా డేంజరస్ పీపుల్ అనమాట నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్. సో కాబట్టి అక్కడికి కూడా మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నిషిద్ధ ప్రదేశం అది కూడా. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయండి. మరి చెప్పుకుంటూ వెళ్తే కొన్ని మాత్రం మన టైం సరిపోయినంత వరకు కొన్ని ఈ షోలో నేను చెప్తాను, ఇంకా మిగతావి నెక్స్ట్ షోలో కూడా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఒక సాంగ్ విన్న తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

పిలిచింది సినిమా నుంచి సాంగ్ వినేశారు. 12:54 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే మనం విన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కదా, నేను మీ ఆర్జే తేజు. అయితే ఫ్రాన్స్ దేశానికి ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్స్ లో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలని మొత్తం కూడా ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించేసింది. మరి కొంతమంది సైనిక సిబ్బంది తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆ ఏరియాలోకి అడుగు పెట్టకూడదు తెలుసా. సో ఆ ఏరియాలో ఇదివరకు బాగానే ఉండేది అంతా. ఆ ప్రాంతంలో గ్రామాలు ఉండేవి, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వలన ఆ ప్రాంతంలో బాంబుల దాడులు, ఫిరంగి దాడులు ఇవన్నీ జరిగాయి. దాంతో చెట్లు, జంతువులు అసలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక అక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనవి కూడా ఉన్నాయంట. సో ఇవి డేంజర్ ఎప్పటికైనా సరే అని చెప్పేసి అక్కడ నివసించే గ్రామస్తులు అందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపించేశారు. ఇక ఆ ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. సో ఎవ్వరికి కూడా ఎంట్రీ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారనమాట ఫ్రాన్స్ ప్రభుత్వం వారు. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయని ఇందాక చెప్పాను కదా. సో మనం నివసించలేము, అట్ ద సేమ్ టైం కనీసం చూసి రావడానికి కూడా వెళ్ళి చూసి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట, పర్మిషన్ ఇవ్వరు. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ఈ డీటెయిల్స్ అయితే మీకోసం తీసుకొచ్చి షేర్ చేసేసాను. కాబట్టి మరిన్ని విషయాలు నెక్స్ట్ షోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు మీకోసం వెంకీ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నానండి. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉన్న దేశమని, ఆంధ్రప్రదేశ్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జల్ జీవన్ పథకం ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించే పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించి 100 కోట్ల విజయేశ్వరం మంచినీటి పథకం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో గడిచిన 2 ఏళ్ల నుండి సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ రాణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 11,000 మందికి తమ శాఖ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైంది. జిల్లాలోని 1,847 పోలింగ్ బూత్ల పరిధిలోని సుమారు 15.79 లక్షల మంది ఓటర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ ఈలో భాగంగా ఈరోజు ఈక్విడార్తో జరిగిన మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో విజయం సాధించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు ఈదురుగాలితో వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని మక్కువ, సీతంపేట, వీరఘట్టం, గురుగుబిల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం నగరికటకం గ్రామంలో నిన్న మధ్యాహ్నం పిడుగుపడి

0: FM 101.3.
1: ఏంట్రా 5,000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్ యూర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాము. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమలేఖ నుంచి వినేశారు కదా, మరి ధీరాలో ఏం మాట్లాడుకుందాం? చాలా మంది లేడీస్ ఏంటంటే స్టడీస్ అయిపోగానే వెంటనే మ్యారేజ్, నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ తమ ఇంట్రెస్ట్లు ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ఎంతటి బాధ్యతలతో ఎంత బిజీగా ఉంటున్నా సరే కొంచెం తమ కోసం కూడా టైం కేటాయించుకొని అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ప్రెజెంట్ అయితే చాలా మంది మహిళలు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తున్నారు సాధించేసి. సో అలాంటి ఒక మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పంజాబ్ కి చెందిన మహిళ అన్నమాట, ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ గా టైటిల్ కూడా అందుకున్నారు. మరి ఒక సామాన్య గృహిణి, సో ఒక సామాన్య గృహిణి ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ఎలా గెలుచుకున్నారు, అసలు ఆవిడ ఏం చేశారు, ఈ విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఖైదీ నెంబర్ 150 నుంచి మిమ్మీ సాంగ్ వినేశాం కదా. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ అందుకున్న ఒక సామాన్య గృహిణి గురించి తెలుసుకుందాం అన్నాను కదా. మరి నీతి బన్సల్ అని చెప్పేసి ఒక గృహిణి, పంజాబ్ కి చెందిన తను 22 ఇయర్స్ కే మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత తీరిక లేని కుటుంబ బాధ్యతలు, ఇక అందరూ మిడిల్ క్లాస్ మహిళల్లాగానే ఆవిడకు కూడా భర్త పిల్లలే తన ప్రపంచం. అయితే తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, తను కూడా ఏదో ఒకటి సాధిస్తుంది అని ఆవిడ కూడా ఎప్పుడు అనుకోలేదన్నమాట. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలుసా, 2015లో అనమాట నీతి బన్సల్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తన లైఫే చేంజ్ అయిపోయింది. ఈ ప్రమాదంలో వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయన్నమాట. మళ్లీ మామూలుగా నడుస్తానో లేదో, మామూలు స్టేజ్ కి వస్తానో లేదో అని ఆవిడ కూడా డౌట్ ఉంది. ఇక డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఆవిడకి సైక్లింగ్ ని ఒక ఎక్సర్సైజ్ లాగా, ఇక ఫిజియోథెరపీలో భాగంగా అడ్వైస్ చేశారనమాట. సో మీరు సైక్లింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఇంకా అని చెప్పేసి. దెన్ ఇంకా ఆవిడ స్లోగా సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. ఇక స్లోగా ఆ సైక్లింగ్ అనేది తనకి ప్యాషన్ లాగా మారిపోయింది. దాంతో ఒక సంవత్సరంలోనే 2015లో యాక్సిడెంట్ అయింది, దెన్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లోనే 2016లో తను హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ వెన్నెముక ప్రాబ్లం కానీ అంతా కూడా క్యూర్ అయిపోవడం, వెంటనే సైక్లింగ్ కాంపిటీషన్స్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది తెలుసా. సో ఎందుకు అనిపించిందో తనకి ఆ సైక్లింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రావడం, నేను కూడా ఏదైనా సాధించాలి అనిపించడం, సో పార్టిసిపేట్ చేయడం, దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట బాగా. దెన్ ఆవిడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సైక్లింగ్ లో గెలిచి ఎన్నో మెడల్స్ కూడా అందుకున్నారు. అలా ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ని కూడా సాధించడం జరిగింది. సూపర్బ్ కదా. సో ఏదైనా సాధించడానికి ఏజ్ తో సంబంధం లేదు అనే దానికి ఈ నీతి బన్సల్ గారి స్టోరీ నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది తెలుసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ బిజినెస్ రంగంలో కూడా రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. సూపర్బ్. అసలు ఇలా చాలా మంది మహిళలు కెరీర్ గ్యాప్ రావడం, లేకపోతే ఒక వయసులో ఉన్నప్పుడే మనం జాబ్స్ చేయగలుగుతాం, తర్వాత మన వల్ల కాదు అని ఫీల్ అయిపోతూ అలా ఖాళీగా ఉండకుండా ఏ ఏజ్ లో అయినా సరే మీకు అనుకున్నది సాధించడానికి ఏ మాత్రం అవకాశాలు తక్కువ అయితే ఏమి ఉండవు. సో ఏదో ఒకటి మీరు సాధించవచ్చు ఖచ్చితంగా అనే దానికి ఈ స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలకి చాలా రకాలుగా చేయూతను అందిస్తున్నారు కదా. సో మన భారతదేశంలో సాధారణంగానే చాలా వరకు మహిళల కోసం క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో చాలా రకాల మహిళల కోసం ఖేలో ఇండియా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. యంగ్స్టర్స్ తో పాటుగా ఉమెన్కి కూడా చాలా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కదా. అండ్ ఆర్థికంగా కూడా సహాయం కూడా అందిస్తారు. మనం ఎంచుకున్న స్పోర్ట్స్ కెరీర్ని బట్టి మనకి ఎంత వరకు ఆర్థిక సహాయం లభించవచ్చో అంతవరకు మన ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విషయాలు కూడా అవేర్నెస్ తో ఉంటూ మీరు ఏదైనా స్పోర్ట్స్లో రాణించాలి అనుకుంటే డెఫినెట్గా రాణించవచ్చు ఏజ్తో సంబంధం లేకుండా.

0: అండ్ ఫిట్గా ఉంటే చాలు. అండ్ ఆడపిల్లలు మెయిన్గా ఫిట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ అనే దాని మీద, అంటే ఖేలో ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించింది, చాలా వరకు ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి చాలా రకాల ఫిట్నెస్ గురించి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. సో అది మ్యాటర్. ఇక కాసేపట్లో మనమైతే ఒక 2 మినిట్స్లో ప్రాంతీయ వార్తలు కూడా వింటాము. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ I am able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర

0: is continuously elected prime minister. He is serving almost 4,405th day today. Is continuing 12th year achievements. The people are everywhere. They are praying. The devotees, the general people, they are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India, and for the Viksit Bharat. That I pray to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ మూడవ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్, మిక్స్డ్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
2: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లెపల్లి పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ,
3: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా

0: సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ను కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
1: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

విషయం ఏంటంటే, జనరల్ గా అందరం బంగారాన్ని ఇంట్లో దాచుకుంటామా చెప్పండి, భయం వేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉంటే అమ్మో ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో అని ఇంట్లో నుంచి కాలు బయటపడ్డానికి కూడా మనం ఆలోచిస్తాం. కాబట్టి అందరూ ఏం చేస్తారు, క్యాజువల్ గా ఇంకా అందరూ జనరల్ గా చేసే పని బ్యాంక్ లో దాచుకోవడం. సో బ్యాంక్ లోనే సేఫ్ గా ఉంటుందని నమ్ముతాం. కానీ అప్పుడప్పుడు బ్యాంక్ లో కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, మనం న్యూస్లు కూడా వింటూ ఉంటాం ఇవాళ బ్యాంక్ లో ఇలా జరిగిందంట అని. సో ఎప్పుడో ఇంకా అది చాలా రేర్ అనమాట. ఒకవేళ బ్యాంక్ లాకర్ నుంచి మన బంగారం గనక దొంగతనం జరగడం, లేకపోతే ఏదైనా జరిగి పోయిందనుకోండి, మనం దాచుకున్న ఆ బంగార వస్తువులు పోయాయనుకోండి, అప్పుడు అసలు మనకి అంటే పరిహారం అసలు కట్టేది ఎవరు? బ్యాంకు వాళ్ళు కడతారా? అది కూడా పూర్తిగా కడతారా? అసలు ఎలాంటి రూల్స్ ఉన్నాయి? దీని గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మనం చేసే పని బ్యాంకులో మన నగలు దాచుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగరానేది జరిగి మన బంగారం పోయింది అనుకోండి, అప్పుడు మనకి పరిహారం కట్టేది ఎవరు? అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఉన్న ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ మన ధీరాలో. ఈ హాఫ్ అన్ అవర్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాను. ఈ లోపు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొండవీటి దొంగ సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇస్ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ వచ్చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. మనమైతే భద్రతకు మారు పేరుగా చెప్పే బ్యాంక్స్ లో అప్పుడప్పుడు జరిగే దొంగతనాల గురించి, అది కూడా మనం పెట్టుకునే మనం దాచుకునే బంగారం గనక ఒకవేళ దొంగతనం జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిహారం, ఎవరు కడతారు, దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను కదా. సో రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాం, అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో అనమాట ఢిల్లీలో ఒక బ్యాంక్ లో లాకర్ లో ఉంచిన గోల్డ్ కూడా పోయింది అని చెప్పేసి. మరి నిజంగానే లాకర్ నుంచి బంగారం లేదా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మాయమయ్యాయి అనుకోండి, మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఎంత పరిహారం అందుతుంది, దీని గురించి అందరికీ అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఆర్బీఐ ప్రకారం ప్రజెంట్ అయితే అమల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే బ్యాంక్ లాకర్ విషయంలో బ్యాంక్స్ బాధ్యత చాలా పరిమితంగా ఉంటుంది. బ్యాంక్స్ ఏంటంటే కేవలం లాకర్ స్థలాన్ని అద్దెకు ఇచ్చే సంస్థగా మాత్రమే ఉంటుంది తప్ప లోపల ఏముందనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రతి నష్టానికి బ్యాంక్ అయితే బాధ్యత వహించదు. సో ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఒకవేళ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఇంకా భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, లేకపోతే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే బ్యాంకు వారు పరిహారం చెల్లిస్తారు. అయితే ఈ పరిహారం చెల్లించడంలో కూడా ఒక ఉందన్నమాట ఒక మ్యాటర్. అంటే అంత ఈజీగా పూర్తిగా మనం ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ దాంట్లో పెట్టామో అంత వాల్యూ మొత్తం తిరిగి ఇచ్చారు. సో వీళ్ళ రూల్స్ ప్రకారంగా కొంత ఉంది. సో అది కూడా నేను చెప్తాను ఆ విశేషాలు ఏంటో. అండ్ తెలుసుకున్నాం కదా, బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు కానివ్వండి, బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు కానివ్వండి, ఇంకా బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే మనకి పరిహారం చెల్లిస్తారు. అది కూడా ఒక లెక్క ఉందన్నమాట దానికి. దాని గురించి కూడా చెప్తాను వివరంగా. తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో 151 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం బ్యాంక్ లాకర్ లో మనం పెట్టిన బంగారం ఒకవేళ దొంగతనానికి గురైతే గనక బ్యాంక్ వాళ్ళు ఎంతటి పరిహారం అందిస్తారు. అండ్ ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, భద్రతా లోపాల వల్ల దొంగతనం జరిగినప్పుడు, ఇంకా బ్యాంక్ భవనం కూలిపోయినప్పుడు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మాత్రమే, ఈ పరిస్థితుల్లో మాత్రమే బ్యాంక్ వాళ్ళు పరిహారం చెల్లిస్తారు. దానికి కూడా ఒక లెక్ ఉంది అని చెప్పా. ఏంటంటే మీ లాకర్ లో సపోజ్ 1 crore విలువైన బంగారం ఉందనుకోండి, ఒకవేళ అతి దొంగతనానికి గురైతే వాళ్ళు ఆ 1 crore అయితే చెల్లించరు. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు ఆ లాకర్ కి సంవత్సరానికి ఎంత అద్దె అయితే కడుతున్నారో దానికి 100 రెట్లు మాత్రమే పరిహారం అందిస్తారు. ఫర్ సపోజ్ లాకర్ కోసం మీరు సంవత్సరానికి ఒక 4000 కడుతున్నారనుకోండి, అద్దె మీకు లభించే పరిహారం ఎంత ఉంటుంది అంటే 4000 × 100. సో 4000 × 100 అంత అమౌంట్ మాత్రమే, సో 4 lakh అమౌంట్ మాత్రమే మీకు ఇస్తారు. అంతేకాని లోపల ఉన్న వస్తువుల విలువతో సంబంధమే లేదనమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ గైడ్ లైన్స్ మాత్రం డెఫినెట్గా అందరూ తెలుసుకొని తీరాలి. ఫర్ సపోజ్ ఒకసారి మనకి ప్రకృతి సంబంధించినవి అంటే భూకంపాలు కానివ్వండి, వరదలు, తుఫాన్లు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే గనక దానివల్ల లాకర్లోని వస్తువులకు నష్టం జరిగితే బ్యాంక్ మాత్రం ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు అని నిబంధనలు ఉన్నాయి.

అన్నమాట. సో ఖచ్చితంగా మీరు లాకర్ ఒకటి తీసుకొని మీ వస్తువులు దాంట్లో దాచిపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనకి ఒకవేళ నష్టం జరిగితే ఎంతటి పరిహారం లభిస్తుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యం వల్ల కూడా లాకర్ సరిగ్గా, అంటే వాళ్ళు ఎవరైనా సరే లాకర్ని సరిగ్గా లాక్ చేయలేదనుకోండి, దానివల్ల జరిగే నష్టం కూడా బ్యాంక్ బాధ్యత తీసుకోదు. సో కాబట్టి లాకర్ తీసుకునేటప్పుడు మనం ఆ ఒప్పంద పత్రాన్ని, అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని జాగ్రత్తగా చదవాలి. అండ్ బంగారానికి సంబంధించి అండ్ ఇంకా విలువైన వస్తువులకు స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో మనం తెలుసుకుంటే జ్యువెలరీ ఇన్సూరెన్స్ అని అంటారు దీన్ని. దీనికి కనుక ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఒకవేళ ఇది తీసుకుంటే ఏమవుతుంది, లాకర్లో దొంగతనం జరిగినా సరే పూర్తిగా డబ్బు వాపస్ అయితే వస్తుంది. సో మనం బంగారానికి ఖచ్చితంగా అంత అమౌంట్ రావాలి అంటే మాత్రం ఈ ఇన్సూరెన్స్ గనక ఉంటే, జ్యువెలరీ ఇన్సూరెన్స్, డెఫినెట్గా మన డబ్బు వాపస్ వచ్చేస్తుంది. అండ్ రెగ్యులర్గా బ్యాంకుకు వెళ్తూ లాకర్ని ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు. సో ఇలాంటి ప్రికాషన్స్ కనుక తీసుకుంటే బంగారం బ్యాంకులో భద్రంగా ఉంటుంది, అది విషయం. ఇక 1:54 అయిపోయింది క్లాక్లో, టైం చూస్తే నెక్స్ట్ మీకోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు కదా. మరి ఆశ ఆశ ఆశ సినిమా నుంచి సాంగ్ వినేసాము. మరి 2:26 అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 2:30 నేనైతే ఇవాళ మన షోలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి, నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438 14 నెంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. ఇక సందడి మనమైతే కాసేపట్లో స్టార్ట్ చేయబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బిటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి కిక్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, మరి 2:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందడే సందడిలోకి మనం వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను అడగబోయేది, మీరు ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయితే మీకు కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు మాత్రం ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? ఎందుకు? మీ ఆన్సర్ ఏంటో నాకు గెస్ చేసి వాట్సాప్లో పంపించవచ్చు 8664-3814 నెంబర్కి. మరి విన్నారు కదా, మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చింబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్న దానివి కదా,
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో
2: చేదా చేదా చేదా నా మాట అంటేనే.

0: చదువుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై వింటున్నారు కదా. మరి సందేశ నదిలో మనం ఉన్నాం. మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాలా. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మీ గారు, సత్యనారాయణ గారు, భానుప్రకాష్ అండ్ నందిని గంట్రాపల్లి విలేజ్ నుంచి పంపించారండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట. మీరు కూడా మెసేజ్ పంపించలేదు ఆన్సర్. ఇక సందర్శన నదికి స్వాగతం అండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల కావ్య సియోనా మెసేజ్ పంపించారు, మీరు కూడా ఆన్సర్ పెట్టలా. ఇక కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ కాళీ లక్ష్మీ గారు గొల్లపూడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు సందర్శనకి స్వాగతం అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి అనమాట. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. పెడిన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగులమీరా అమిదా బేగం కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి పంపించారు మెసేజ్ మానస్ కుమార్ శ్రీ లతాదేవి మహంత్ కరెక్ట్ ఆన్సర్. ఏదైనా డౌట్ ఉంటే రాయలేదేమో అని చెప్పేసి దమ్మోజు వెంకటాచారి గారు అంటున్నారు, కానీ కాదండి. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది అని చెప్పేస్తూ నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మరవీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ వల్ల రాయలేకపోవచ్చు అంటూ వైవి రావు అండ్ జయలక్ష్మి గారు సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ రెండూ కాదండి, చాలా సింపుల్ ఆన్సర్. నాగన్న గారు కళావతి నాగలక్ష్మి పావని అండ్ భావన అనంతపురం నుంచి పంపించారు, అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు అంట, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మా దగ్గర పెన్ను లేదండి అంటూ గణేష్ గారు రాజు గారు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు. ఫస్ట్ అయితే ఆన్సర్ అది రాంగ్, పెన్ను కాదు, కానీ ఇంకా సెకండ్ టైం మళ్ళీ పంపించారు కదా, ఓకే అది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి జయజ్యోతి గారు ఐ థింక్ ఇట్ వాజ్ వాల్ క్లాక్ అంటున్నారు. అసలు వాల్ క్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగ్జామ్లో కూర్చున్నాము అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు అంటే వాల్ క్లాక్ అనుకుంటున్నారా? నో కాదండి. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఏం మురహరి యశోద జానకిరాజు గారు అతనికి ప్రశ్న పత్రం ఇవ్వలేదండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు పంపిస్తున్నారు, కానీ కాదు. విశాఖపట్నం నుంచి శ్రీ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అసలు నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదండి అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. మీరు ఎగ్జామ్ సెంటర్లోనే ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తున్నాను కదా, కానీ రాయలేదు ఎగ్జామ్ ఎందుకు. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుంచి కర్నూలు రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ కరెక్ట్ ఆన్సర్. పాలెం బోలయ్య గారు వాళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

జమలయ్య గారు దొడ్డదేవరపాటి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఆహా, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రాయలేకపోతున్నాను అంటున్నారు. ఎవరు? విశాఖపట్నం నుంచి పంపించారు మెసేజ్, బట్ మీ ఆన్సర్, మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు. కానీ కాదండి, ఆన్లైన్ ఎగ్జామ్ అని కాదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాల్ టికెట్ తీసుకెళ్లడం మర్చిపోయాడు అంటున్నారు. కాదు, రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి మొత్తానికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఎంఎం రంగారెడ్డి గారు కాదు ఎంఎం రంగారెడ్డి జిల్లా, ఓకే, శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి స్నేహబాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కొంచునపల్లి నుంచి శ్రీనివాసరావు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే, ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. దమ్మోజు వెంకటాచారి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి ఆన్సర్స్ వేరే క్లాస్ పేపర్ వచ్చి ఉంటుందండి అంటున్నారు. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి మెసేజ్ పంపించారు. వాట్ ఏ క్రియేటివిటీ ఆన్సర్కి. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు అని, పెన్ను లేదు అని, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు అని, ఎన్ని ఆన్సర్స్ అసలు. కానీ ఇవేవి కాదు, వేరే క్లాస్ పేపర్ కాదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి మెసేజ్ వచ్చింది. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి పంపించారు. ఇంకా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? చాలా సింపుల్, ఇన్విజిలేటర్ కాబట్టి. సో టీచర్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేరు, అంతే కదా. టీచర్ అని చెప్పేస్తూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు. కరెక్ట్గా ఇన్విజిలేటర్ ఆర్ టీచర్ ఏదైనా సరే. సో అందుకోసం మీరు ఎగ్జామ్ రాయలేరు, అంతే. ఇంకా సింపుల్ ఆన్సర్ అన్నమాట.

ఇక నెక్స్ట్ ఇంకొక జీకే క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు ఏంటంటే చాలా ఊరు పేర్లు కొన్ని పాత రోజుల్లో ఉండే పేరు వేరు, తర్వాత కొన్ని కారణాల చేత పేర్లు మారినాయి కదా. మన హైదరాబాద్ అవనివ్వండి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, పాత రోజుల్లో పేరు వేరేగా ఉండేది. అలాంటి ఒక పేరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఒరిజినల్ ఏమేంటో మీరు చెప్పాలి. ఒరిజినల్ కాదు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో చెప్పాలి. సో ఒకప్పుడు రుక్మమ్మ పేట అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఒక నగరాన్ని. ఇప్పుడు ఆ నగరం ఏ పేరుతో పిలుస్తున్నాం మీకు తెలుసా? ఒకప్పుడు రుక్మమ్మ పేట అని పిలిచే ఒక నగరం ఇప్పుడు మనం ఏ పేరుతో పిలుస్తున్నాము? ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్లేస్ అయి ఉండొచ్చు. సో మీరు ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించచ్చు 8662438114 నెంబర్కి. వింటున్నారా? సో రుక్మమ్మ పేట ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ. సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 2:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగాను రుక్మమ్మపేట ఇస్ ద వరల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. మరి రుక్మమ్మపేట ఒకప్పుడు ఏ నగరానికి ఇది ఓల్డ్ పేరు, పాత పేరుగా ఉండేది? నాకైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి గారు అండ్ అక్షర కృప కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పెడన జోగులేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. నాకు మీ ఆన్సర్ అండ్ నేను అడిగిన, ఐ మీన్ మీ ఊరు పేరు నేను అడిగిన ఆన్సర్ కాస్త క్లారిటీగా పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ ఊరు పేరు అదేనేమో నేను చదివేస్తాను. ఇంకా అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిహెచ్ వేణుగారు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, రాజేశం, సరోజిని అండ్ మాయా పంపించారండి ఆన్సర్ అయితే, బట్ రాంగ్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, వైవి రావు గారు, జయలక్ష్మి గారు, త్రిమూల్చెర్రి సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, మహబూబ్ బాషా గారు పంపించారు, మీ ఊరు పేరు అర్థం కాలేదు, ఓకే కరెక్ట్ ఆన్సర్ ఇంతకీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, సాయి గారు మంగళగిరి నుంచి పంపించారు,

రజని, రజనీకాంత్ వెలుగొండ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వెయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. జరుపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదువుతాను. సో కాసేపట్లో ఇప్పుడు 3 గంటలు కావస్తుంది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులను ముగించేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్ 2026లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, దీర్ఘకాలిక వృద్ధికి నిరంతర ఆవిష్కరణలు సంస్కరణలు వ్యవస్థల బలోపేతం అవసరమని ఆమె స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖుల సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీలు అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కంకిపాడు మండలంలోని ఉప్పులూరు వద్ద రైవస్ కాలువపై ఉన్న వంతెనకు మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని రోడ్లు భవనాల శాఖ ఏఈ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొమిటిపల్లి గ్రామంలో స్వచ్ఛరథం ద్వారా అధికారులు గ్రామ వీధుల్లో పర్యటించి పరిశుభ్రతపై, పారిశుద్ధ్య నియమాలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 17న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సిడిపిఓ దేవమణి తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 27.05 లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. రాయదుర్గం పట్టణంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పుష్కరాల సందర్భంగా పలు అభివృద్ది పనులకు ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభం అయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని పందలపరు గ్రామంలో ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్ములా పంపిణీ చేశారు. హెల్త్ ఫర్ యోగా ఏజింగ్ థీమ్లో భాగంగా ఎల్లుండి చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోర్ట్బే డ్యాం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు సంస్థాగత సమన్వయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ 28న కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేసినట్లు టిటిడి ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు www.isro.gov.in ను సందర్శించవచ్చు. ముక్కోణపు సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత్ ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆల్అవుట్ అయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి.

0: అయితే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సందరేసినరీ ప్రోగ్రామ్ లో. 3:05 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను రుక్మమ్మపేట ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. ఇంకా చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదివేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారండి కరెక్ట్ ఆన్సర్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమీదా బేగం కరెక్ట్ ఆన్సర్. చందానగర్ నుంచి పంపించారు, చందానగర్ హఫీజ్ పేట నుంచి పంపించారు సుభద్ర గారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామూరంగరం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నీతి సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు తిరుపతి అంటున్నారు ఆన్సర్ని, కానీ కాదండి. నెక్స్ట్ తేజు గారు ముందు ప్రశ్న జవాబు మొత్తానికి భలే ఉందండి, ఇన్విజిలేటర్ అని అంట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఇందా ఆ క్వశ్చన్లోనే నేను ఆన్సర్ ఉంది అంటే మీరు కానీ ఎగ్జామ్ రాయలేరు అని అన్నా. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు కానీ అసలు ఎగ్జామే రాయలేరు అన్నాను. సో ఆన్సర్ ఎగ్జామ్లో, ఐ మీన్ క్వశ్చన్లోనే ఉంది కదా. ఇప్పటి ప్రశ్నకు ఆన్సర్ ఇది అని చెప్పేస్తూ కరెక్ట్గా గెస్ చేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనమాట. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, స్వీటీ వీళ్ళందరూ పంపించారు మెసేజ్ కరెక్ట్గా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత మళ్ళీ వచ్చింది ఆ మెసేజ్, ఇందాకే చదివాను కదా. సో పెట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు ఎగ్జామినర్ ఆర్ ఇన్విజిలేటర్ అని చెప్పేస్తూ కరెక్ట్గా. సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 5 మెసేజెస్ ఉన్నాయి. పుట్టుపక్క నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, చందానగర్ ఓర్ హఫీజ్ ఫేడ్ అని అంటున్నారా, కానీ కాదండి ఆ రెండు కాదు. నెక్స్ట్ ప్రశ్న ఇంకొకసారి ప్లీజ్ అండి అంటూ దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు. రుక్మమ్మపేట అనేది ఒకప్పటి ఒక నగరానికి ఉన్న పాత పేరు అనమాట. ఇప్పుడు ఆ నగరాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం? పాత పేరు వచ్చేసి రుక్మమ్మపేట. అయితే కొత్త పేరు ఏంటి అని అడిగాను కదా, మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు, మహబూబ్ నగర్ విన్నారు కదా. సో మహబూబ్ నగర్ అనేది నిజాముల కాలంలో ఉన్నప్పుడు అంతకుముందు పేరు రుక్మమ్మపేట. సో ఆఫ్టర్ నిజాం రూల్స్, తర్వాత రూలర్స్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్గా పేరు కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. అది మ్యాటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్

ఇప్పుడు ఒక సింపుల్ చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట, చాలా ఈజీ. మరి ఆన్సర్ ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయచ్చు. మీకు 10 సంవత్సరాలు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, అప్పుడు మీ బ్రదర్ ఏజ్ ఎంత? విన్నారు కదా, మీకు 10 ఏళ్ళు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, మరి మీ బ్రదర్ ఏజ్ ఎంత? సో చాలా సింపుల్ అనమాట. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సందరేస్ నటిలో మనం ఉన్నాం. అండ్ చింతకాయలు రవి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. అండ్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో స్పెషల్ గా ఈ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయడం అబ్బా ఏం బాగుంటుందో. నెక్స్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను మిమ్మల్ని అడిగాను, మీకు 10 ఇయర్స్ అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఇయర్స్ అయితే మీ బ్రదర్ ఏజ్ ఎంత అని అడిగాను కదా. చాలా మంది కరెక్ట్ గా పెట్టేశారు. కొంతమంది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి నేను అనుకున్నట్టుగా రాంగ్ ఆన్సర్ పంపించారు. కానీ మళ్ళీ ఏంటో, ఈ సాంగ్ అయిపోయేదాకా టైం ఉంది కదా, ఆలోచించుకున్నారు, ఆన్సర్లు ఎడిట్ కూడా చేసుకున్నారు. మొత్తానికి 53 మెసేజ్లు అయితే వచ్చేసాయి కాబట్టి అందరు కూడా కరెక్ట్ గానే గెస్ చేశారు. రాంగ్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రం నేను చదువుతాను ఫస్ట్. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారండి మీరు. ఇక నెక్స్ట్ అందరు కూడా కరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి మీ పేర్లు అయితే వరుసగా చదివేస్తారు. ఫస్ట్ కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. ప్రీవియస్ క్వశ్చన్ కి మహబూబ్ నగర్ అని చెప్తూ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కప్పల్దొడ్డి నుంచి పంపించారనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ కనకారావు గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా. సిహెచ్ వేణు ఫ్రమ్ జయంపు గ్రామం. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. అనుపమ ఫ్రమ్ ఖమ్మం. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. సాయి ఫ్రమ్ మంగళగిరి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం ఫ్రమ్ కడప జిల్లా. 25 అంటున్నారు మీరు కూడా, కానీ కాదుగా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దివ్యా సుజిత్ ఫ్రమ్ చెన్నై కరెక్ట్ గా పెట్టారు. ఇక పెడిన జోగనేంద్ర కాలనీ నుంచి ఫ్రమ్ అప్పలరాజు గారు. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్. కరెక్టా రాంగ్ గా చెప్పలేదు ఏంటండి అని అనుకోవద్దు, మీకు తెలుసు కదా మీరు కరెక్టే పెట్టారని. ఓకేనా? సో మనకి టైం సేవ్ కోసం నేను ఓన్లీ నేమ్స్ చదివేస్తున్నాను. ఇక హాయ్ అండి, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను నేను. ఇక ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందకాయపల్లి గ్రామం నుంచి పెట్టారు. రాజుల నుంచి జయన్న, బోరెల్లి జయన్న గారు. ఓకే, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. రామాలకోట నుంచి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. నెక్స్ట్ మెసేజ్ కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్ కడప జిల్లా. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. తర్వాత ఆర్ శృతి, ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమితా బేగం కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ 20 అంటున్నారండి, కానీ కాదు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా. ఓల్డ్ సత్యనారాయణ గారు, భానుప్రకాష్, నందిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. జాప, భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన, నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్. చీరాల నుంచి, రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం గారు. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. గణేష్ రాజు, శ్రీవత్స, కోనపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు. తర్వాత మై నేమ్ ఇస్ స్వరూప్ అండి అంటూ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మా ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కర్నూలు నుంచి పంపించారు. శ్రీను గారు ఐరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ అండి. తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు వాళ్ళ

ఆర్మీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్ తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రాజోల నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ కొర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కొంతమంది అయితే రాంగ్ అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. ఓకే, మీకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీ బ్రదర్ ఏజ్ మీలో సగం అంటే 5 సంవత్సరాలు. సో మీకు మీ బ్రదర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. అదే మీకు 50 ఇయర్స్ ఉన్నప్పుడు 45 ఇయర్స్. అంతేగాని 25 అయితే కాదు. ఓకేనా? సో కొంతమంది 25, 30 ఇలా పెట్టారు. ఎనీహౌ చాలా ఈజీ అనమాట. సో 45 ఇస్ ద ఆన్సర్. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ వీళ్ళందరూ అయితే 5 అని పెట్టారు. ఏంటో అమృత కప్పలదొడ్డి నుంచి. ఓకే, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా 24 అంటే ఇంకొక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడే నేను మెసేజ్ అలా ఆన్సర్ రివీల్ చేశానో లేదో. లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, మండూరు మధుకుమార్ వీళ్ళనమాట. కానీ కాదు, 24 కూడా కాదు. ఓకే దెన్ నెక్స్ట్. ఇక ఇంకొక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్ మీకోసం అడుగుతాను.

సో ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి జయంతి, శ్రీశ్రీ గారు. మరికి ఎంతగానో మనకి ఆయన ఆయన కథల గురించి బాగా తెలుసు, ఎన్నో కావ్యాలు కథలు రచించారు కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం ఒకటి ఉంది. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. కథల పుస్తకం అనొచ్చు, కథల సంపుటి అనొచ్చు, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఓకేనా? సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి పేరు ఏంటి?

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3:26 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే సందరేశ నటిలో మనమున్నాం. అండ్ ఈ రోజు శ్రీశ్రీ గారి వర్ధంతి అనమాట. మరి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ఒక క్వశ్చన్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఆయన రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటో మీరు గెస్ చేసి పంపించండి అన్నాను కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పాను. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు, వెంకటగిరి సాలికాలో నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అందరికీ తెలిసిన పేరైతే కాదండి ఇది, చాలా రేర్ గా మనం విన్నాము ఇది. మరి చూద్దాం కరెక్ట్ గా పంపిస్తున్న వాళ్ళు ఎవరో అనేది చూస్తే. కరెక్ట్ ఆన్సర్ తో కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు. తర్వాత కనకారావు గారు ఫ్రం పెడన, రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూరు బట్ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రమ్ చిత్తూర్ రాంగ్ ఆన్సర్ అండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. రూకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్తూ కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్గంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండ రాము గారు రెడ్డిగూడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. వలపర్ల నుంచి దామల్ల ఆంజనేయులు గారు హైమా గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఏది ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ లేదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. నందిని ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ముదునూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. హైదరాబాద్ నుంచి సూర్యరమ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు అనురాధ లిఖిత అండ్ రక్షిత రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు

వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, రామకార్తిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ పెట్టలేదు మీరు. చైతన్య శ్రవంతి అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కానీ కాదండి. ఇక శృతి అండ్ అఖిల బేతంచెల్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి, యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిత బేగం కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు కరెక్ట్ ఆన్సర్. అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. కడప నుంచి మానస్ కుమార్, శ్రీలతాదేవి మహంత్ అనువాద కథలు అంటున్నారు, కానీ కాదు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. మండూరు మదన్ కుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ మెసేజ్ మీదే అనుకుంటే నేను చదివాను ఇవాళ ఇందాక, కానీ రాంగ్. కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి, కర్ణాటక స్టేట్ ఏంటి, శ్యామలా ప్రకాష్ గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో మ్యాచ్ అవ్వలేదు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్. జయప్రద అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ కాదు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి గారు, కామాక్షి జగన్నాథం పంపించారు, అనువాద కథలు అంటున్నారు, కానీ కాదండి. తరాలపల్లి జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి మనకి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి బోరెళ్ళి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు పంపించారు, కరెక్ట్ కాదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రాంగ్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా, రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఫ్రమ్ ఓకే కరెక్ట్ ఆన్సర్. నీల ఫ్రమ్ మార్కాపురం, శ్రీశ్రీ కథలు అంటున్నారు, కానీ కాదు. అనంతపురం నుంచి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. సాయితేజ ఫ్రమ్ చిత్తూరు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, మనందరికీ తెలుసు శ్రీశ్రీ గారు అనగానే మనకి మహాప్రస్థానం గుర్తొస్తుంది, కానీ అది కాకుండా ఇది కథల పుస్తకం అనమాట. అది వేరు, ఇది వేరు. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి అనొచ్చు, కథల పుస్తకం అనొచ్చు. ఆ పేరు ఏంటి అంటే చరమరాత్రి. సో చరమరాత్రి ఆన్సర్ ని చాలా మంది గెస్ట్ చేశారు, కానీ ఇంకొంతమంది ఎక్కువగా మహాప్రస్థానం అనే పంపించారు. సో విన్నారు కదా, శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి అంటే చరమరాత్రి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక ఫిలిం రిలేటెడ్ అడిగేస్తాను. ఇంకా టైం చూస్తే 3:33 అయిపోయింది కదా. మనము ఎక్కువ సార్లు, అతడు ఫిలిం ఎన్నోసార్లు చూసాం కదా. సో ఎక్కువగా టీవీలో కూడా వేస్తూ ఉంటారు. మరి అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఒరిజినల్ నేమ్ ఏంటండి, గుర్తుందా? యాక్చువల్ పేరు ఏంటో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438114 నెంబర్కి. సో విన్నారు కదా, అతడు సినిమాలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పెట్టేశారు. ఎంతైనా ఫిల్మ్ రిలేటెడ్ అడిగేస్తే ఇంక అంతే అస్సలు తగ్గట్లేదుగా. మెసేజ్లు ఎక్కడ కూడా 70 మెసేజ్లు వచ్చేసాయి. సో నేను చదివినండి, ఇప్పుడు చదువుతాను, తర్వాత ఒక సాంగ్ వేస్తాను, మళ్ళీ అనౌన్స్ చేస్తాను మీ పేర్లన్నీ, ఓకేనా? ఎందుకంటే ఒకేసారి 70 అంటే కష్టం. 70 ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఎక్కడ పెట్టలేదు. సో చూద్దాం, నేను అడిగాను మహేష్ బాబు గారు నటించిన అతడు ఫిల్మ్లో ఆయన ఒరిజినల్ పేరేంటి, ఒరిజినల్ పేరు. సో విన్నారు కదా, మరి ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయని చూసేస్తే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాస్.

గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్ వద్దు, పేరు ఫుల్ నేమ్ కావాలి నాకు, ఓకేనా? చాలా మంది షార్ట్ నేమ్ పంపిస్తున్నారు. కాదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. రెండు పేర్లు ఎందుకండి మాకు, ఒకటి చాలు కదా, రెండిట్లో నన్నే చూస్ చేసుకోమంటారు అయితే. సో ఒక నేమ్ అయితే కరెక్టే. రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ జీవీఆర్ ఫ్రమ్ విజయవాడ, జీవీఆర్ విజయవాడ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ, ఓకే. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, విశ్వనాథ్ ఫ్రమ్ ఖమ్మం, సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల జిల్లా, అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దునూరు కడప జిల్లా, సాయితేజ ఫ్రమ్ చిత్తూర్, ధర్మరాజు లక్ష్మీబాయి బాలాజీ లక్ష్మీనారాయణ ఫ్రమ్ కర్నూల్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, కారు నుంచి తాతారావు గారు, కుర్నూతల సునీల్ ఫ్రమ్ లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా. మీ పేరు ఎక్కడ? అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్, పైన ఎక్కడో ఉంది. నెక్స్ట్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, తర్వాత పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, సుకన్న పండు భూదేవి, పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు, నాగరాజు ఫ్రమ్ పెడన, అనంతపూర్ నుంచి అనురాధ గారు, శ్రీను గారు ఐరాల నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, అశోక్ ఫ్రమ్ గన్నవరం, రేణుక గోపరాజు ఫ్రమ్ కడప, బి నాగేశ్వరరావు గారు ఫ్రమ్ భోపాల్, రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి, దుర్గా ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక, ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్, చిత్రాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, నందికొట్కూరు మండలం నాగటూర్ విలేజ్ నుంచి షాహిదా. నెక్స్ట్ రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర ఫ్రమ్ అండ్ అనురాధ గారు కర్నూలు నుంచి, తర్వాత జ్యోతి గారు ఫ్రమ్ కర్నూల్, వైవిరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, ఘట్టమనేని ఏంటి ఒరిజినల్ పేరు ఏంటి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అని పెడతారా, అతడు సినిమాలో కదా నేను అడిగాను. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారనమాట. వెరీ నైస్ ఆన్సర్ అండి. అసలు మీరు ఒరిజినల్ ఏమంటే ఇంకా అస్సలైన పేరు ఇది అని చెప్పేసి పెట్టేశారు. చాలా చక్కగా విన్నారు క్వశ్చన్ అయితే. సో ఇక్కడతో నేను చదివిన మెసేజ్లు అందరూ కూడా కరెక్ట్గానే గెస్ చేసి పంపించారు. అండ్ మిగతా ఇంకా 38 మెసేజ్లు ఉన్నాయి. ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. సో విన్నారు కదా, అతడు సినిమాలో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరండి. అసలు యాక్చువల్ పేరు ఒకటి, అండ్ ఆయన అనుకోకుండా రాజీవ్ కనకాల గారి ప్లేస్లో వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ రాజీవ్ కనకాల పేరునే అతను కూడా పెట్టుకొని ఆ ఊర్లో వాళ్ళ తాతగారు ఇంట్లో అందరితో కలిసి ఉంటారు కదా. సో అసలు ఆ పేరు వేరు, ఆయన ఒరిజినల్ పేరు వేరు. చాలాసార్లు మూవీ చూసాం. సో గుర్తుండే ఉంటుంది కానీ ఎక్కడో మర్చిపోయి ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. అండ్ మిగతా మెసేజెస్ తర్వాత చదువుతాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఈ సాంగ్ కరెక్ట్ గా విని ఉంటే గనక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ పాటలోనే ఉంది తెలుసా. ఆ పేరు ఈ సాంగ్ లోనే ఉంది స్టార్టింగ్ లోనే, అండ్ సినిమా పేరులోనే ఉంది, ఆ పాట స్టార్టింగ్ లోనే కూడా ఉంది. సో అలా మీరు గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, మర్చిపోద్దాం. ఇంకా ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఇంకొకసారి అడగనా, అతడు మూవీలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరు ఏంటి అని అడిగాను కదా, మర్చిపోద్దాం. ఆన్సర్స్ ఎవరు పంపించేశారో, ఇంకా ఇందాక మీద కౌంట్ ఇంకా పెరిగిపోయిందండి. చూద్దాం, గణేష్, రాజు, శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కుసుమ ఫ్రమ్ అంబటి నగర్, తర్వాత లత ఫ్రమ్ ఉయ్యూరు, బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, నాగేంద్రప్ప గారు కర్ణాటక నుంచి, చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, నాగనాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్, మానస్ కుమార్ అండ్ శ్రీలతాదేవి మహంత్ ఫ్రమ్ కడప, బేదం చెల్లెల గౌరీపేట నుంచి మురారి అండ్ మహేష్, కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మార్కాపురం డిస్టిక్ నుంచి నీల, మేనక, వర్ష, సూర్య ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి నందిని అండ్ ప్రవళిక, ఆర్ శృతి అండ్ ఆర్ అఖిల ఫ్రమ్ బేతంచెర్ల, ఆశ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నవ్య ఫ్రమ్ గుంటూరు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కొంకుల గ్రామం నుంచి గురు లహరి అండ్ అరవింద తులసి, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మనకి అంకయ్య గారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, శరత్ బాబు రవి పెనమలూరు నుంచి విజయవాడ పెనమలూరు, ఇక కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, తర్వాత స్నేహమాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్ అండ్ దుబాయ్ భాషా గారు ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి, మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదండి, మొత్తానికి మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, జానకిరాజు గారు, రాజోలి బోరెల్లి సంధ్య గారు రాజోలి నుంచి పంపించారు, చిలుక నారాయణ అనసూయ ఫ్రమ్ జాన్కంపేట నిజామాబాద్, రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమిదా బేగం, జై బాబునా, ఇంతక ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు మీరు. తర్వాత తరాలపల్లి గ్రామం హన్మకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, రుద్విక కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అడవిలో అన్న ఫ్రమ్ చిత్తూర్, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ, సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, టైలర్ ఆచారి కిరణ్ కుమారి ఆదిలక్ష్మి సింధూజ ముళ్ళదిన్నె నుంచి పంపించారు, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు, రామకృష్ణారెడ్డి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు, కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్ప నగర్, రాజు గారు ఫ్రమ్ విశాఖపట్నం, రఘువర్ సింగ్, సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని. ఇప్పుడు ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ దీనికే హైయెస్ట్ మెసేజెస్ అనమాట, 100 దాటి ఉంటాయి. సో సెంచరీ చేసేసాం మొత్తానికి. రవిశంకర్ గారు పెబ్బేర్ చెలిమిల విలేజ్ అంటున్నారు, ఓకే. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్గానే పంపించారు కానీ ఒకళ్ళిద్దరు మాత్రం పార్థు, పార్థసారథి అని పెట్టారు. అలాగే పార్థసారథి ఒక ఆప్షన్ అండ్ ఇంకొక ఆప్షన్ ఇంకొక పేరు, సో ఇలా పెట్టారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే నందగోపాల్. సో నందగోపాల్ లాస్ట్లో క్లైమాక్స్లో మన ప్రకాష్ రాజు గారు ఇంకేంటి నందు కబుర్లు అని అంటారు కదా, సో అలా తెలుస్తుంది. సో మొత్తానికి అతడు మూవీలో మహేష్ బాబు ఒరిజినల్ పేరేంటి, పార్థసారథి కాదు కానీ నందగోపాల్, అది విషయం. ఇక ఇది ఇవాళ మన సందరేసినది, టైం సరిపోతే ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఓకే దెన్. సో 3:52 అయిపోయింది కదా,
సందడిగా ఎంజాయ్ చేసుంటారు సందడి సందడిలో అని అనుకుంటున్నాను. సో ఒక సాంగ్ తో ఇవాళ మన షోని అలా టాటా బాబే చెప్పిద్దాం, నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: 5,000?
3: ఏంట్రా 5,000?
5: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
5: అవునా, అదలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
5: హే, సూపర్ ఐడియా రా.
6: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టంని ఏఐ డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, డ్రగ్స్ రహిత రాష్టం థీమ్తో రాష్ట ప్రభుత్వ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల వ్యవస్థ ద్వారా గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ హయాంలో మైనారిటీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎనిమిడి ఫరూక్ విమర్శించారు. మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి ఫరూక్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యకులు తాతినేని శ్రీరాములు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నందు ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విజయోత్సవ వేడుక సందర్భంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. పాపికొండలు పర్యాటకుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని బోట్ల ఫిట్నెస్ ను తనిఖీ చేసి సరిగా ఉన్నాకే నదిలో విహారానికి అనుమతి ఇవ్వాలని, ప్రతి బోటుకు ఫిట్నెస్ ధృవపత్రం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ స్వాతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలోని జనతా వారధి జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఈరోజు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు గ్రామీణ, తోటపల్లి, గూడూరు, పెట్రకుంట ప్రాంతాల మత్స్యకారులు 2 నెలల విరామం తర్వాత మళ్లీ సముద్ర వేటకు సిద్దమయ్యారు. నిన్నటితో వేట నిషేధకాలం ముగియడంతో ఈ రోజు నుంచి పడవలు సముద్రంలోకి వెళ్లనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నమ్మకం, అభివృద్ది, సంక్షేమం అనే నినాదంతో చేపట్టిన పథకాల విజయాలను ప్రతిబింబించేలా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబరుకు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రీన్ వైజాగ్, హెల్దీ వైజాగ్ లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని సైక్లింగ్ డేగా ఆచరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ నిర్ణయించారు. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4:03 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏంటి థీమ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ థీమ్ అనమాట. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎవరిది విందాం? ఇంకెవరిది? ఎంఎం కీరవాణి గారిది. సో ఎంఎం కీరవాణి గారి పాటలు, ఎన్నెన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. సో స్టార్ట్ చేస్తాను మగధీర సినిమా నుంచి. తర్వాత పల్లకిలో పెళ్లి కూతురు, పెళ్లి సందడి, ఒకటో నెంబర్ కుర్రాడు, నేనున్నాను, ఒకరికొకరు, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చినవి ఈ రోజు మనం వివిధాల్లో వినబోతున్నాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీ ఆర్జే తేజు అండ్ ఎఫ్ఎం వివిధ భారతి వింటున్నారు 101.3 మెగాహెడ్స్ పై.

భూమిదంతరిల్లేలా ఒంటిలో నిరగతమంతా రగ్గలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మ్యూజిక్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ అయితే వినేశారు కదా. సో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మీకోసం అయితే ఒకటో నెంబర్ కుర్రాడు నేనున్నాను, ఒకరికొకరు, ఈ మూవీస్ నుంచి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 అనమాట. సో మనమైతే స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల వింటాము.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్య రహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. 100 ఏళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20-30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15-30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా వెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణ వేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మన వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయం అవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెల. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. గడిచిన రెండేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని తెలిపారు. ఈ రోజు నుండి ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ఉధృతి తగ్గింది. బ్యారేజీలోకి వస్తున్న నీటి ప్రవాహం 2608 క్యూసెక్లకు చేరుకుంది. దీంతో బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులకు స్థిరపడిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నీటి యూజీ అభ్యర్థులకు అధికారిక పోర్టల్లో నమోదు చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగానే రీఫండ్ సొమ్ము నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్ట సచివాలయంలో ఈరోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఎన్నికల కమిషనర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించారని ఆరోపించారు. సమాచారం అందుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎమ్మెల్సీలతో చర్చలు నిర్వహించారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. కైకలూరు మండలం వింజారం గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా వింజారం లాకుల వద్ద కాలువలకు మంచినీరు విడుదల చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్ల లాభంతో 76,264.33 వద్ద, నిఫ్టీ 231 పాయింట్ల లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నాము గీత్ గార్చేలంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారి సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వినియన్ బాలకృష్ణంతో సమావేశమయ్యారు. ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు

నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పడవ ప్రయాణాలను నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మైలవరం వెళ్లవడం ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిడ్జి వద్ద సేఫ్టీ వాల్ విరిగిపోయి లోయ ఏర్పడడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎల్లుండి ఉదయం 9 గంటలకు పామర్రు మండలం కురుమద్దాలలో రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. నిజాంపట్నంలో 40 లక్షల వ్యయంతో ముస్లిం మైనార్టీ కాలనీలో 3 రోడ్లకు ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల ఈరోజు శంకుస్థాపన చేశారు. నర్సరావుపేటకు త్వరలోనే ఆటోనగర్ మంజూరు చేయనున్నామని, నర్సరావుపేట పట్టణంలో బైపాస్ రోడ్డుకు సంబంధించి ఈ 2 నెలల్లో భూసేకరణ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఉద్యాన పంటల పర్యవేక్షణ, భూభాగ పంటల తయారీ, పరిశోధన కార్యక్రమాలు, పంటల నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్ సాంకేతికతకు విశేష ప్రాధాన్యత ఉందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ బీడీ గని సినీ కార్మికుల పిల్లల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్లను ప్రకటించింది. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వెల్ఫేర్ కమిషనర్ సూచించారు. పెనుగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కూటమి కార్యకర్తలు నాయకులు హాజరై మంత్రికి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి యోగా పోటీల్లో యువత విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని JCY మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని 1 స్టాప్ నంబర్ 12 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్య మౌస్ పటేల్ పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నాము కృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప 2 మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది కాబట్టి మరి ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడెలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి

0: చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధనా సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణంతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
1: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో కొన్ని పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు గవర్నమెంట్ పనిచేస్తోంది. దాంతో పాటు సంక్షేమము, అదే విధంగా అభివృద్ధి.
0: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ,
2: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement to prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నర్సారా

0: రావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను, డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డీఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్టంలోని ప్రతి ఇంటికే వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ,
1: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు, నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
7: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

రంగులే అంటూ అమరన్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనమున్నాము కృష్ణా తీరంలో, నేను మీ ఆర్జే అశోక్. అలాగే జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుందామా. మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం ఏది? తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. బింబిసారా మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ నీతో ఉంటే చాలు అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

మూవీలో నుంచి. ఎస్ మరి, మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం ఏది అంటే రాగి. ఎస్, రాగి మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం అన్నమాట. మరి భారతదేశం మొత్తం భూసరిహద్దు ఎంత పొడవు ఉంటుంది? భారతదేశం మొత్తం భూసరిహద్దు ఎంత పొడవు ఉంటుందో తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది కోర్ట్ మూవీలో నుంచి, ప్రేమలో అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, ఇది వివిధ భారతి FM 101.3 MHz. మనమున్నాము కృష్ణా తీరంలో.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్ విన్నాం ప్రేమలో అంటూ. మరి భారతదేశం మొత్తం భూసరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. ఎస్, 15,200 కిలోమీటర్లు భారతదేశం మొత్తం భూసరిహద్దు పొడవు. మరి పక్షిఖండమని ఏ ఖండానికి పేరు? పక్షిఖండమని ఏ ఖండాన్ని అంటారు తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గేమ్ చేంజర్ మూవీలో నుంచి నానా హైరానా అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ హిట్ టూ మూవీల నుంచి ఊరికే ఊరికే అంటూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి దక్షిణ అమెరికా, ఎస్ దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని అంటారనమాట. మరి ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు? ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది హిట్ 3 మూవీలో నుంచి ప్రేమ వెల్లువా అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం. మరి ఆక్సిజన్ పేరు పెట్టింది ఎవరు అంటే లెబోయిజర్. ఎస్, లెబోయిజర్ ఆక్సిజన్ అని పేరు పెట్టారు. మరి అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది, అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ మేజర్ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం హృదయమా అంటూ మేజర్ మూవీలో నుంచి. మరి అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది అంటే శుక్రుడు. ఎస్, శుక్రుడు అత్యంత కాంతివంతమైన గ్రహం. సాహు మూవీలో నుంచి ఏ చోట నువ్వు ఉన్నా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించి యోగాసనాలు వేయనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను పారిశ్రామికవేత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించినట్లు మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. దేశ ప్రధానిగా మారుమూల గ్రామాలలోని వారికి సైతం జన్ధన్ ఖాతాలు తెరవడం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు మార్గం సుగమం చేశారని, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ విశ్రాంతి తీసుకోకుండా దేశాభివృద్దిలో భాగస్వామి అయ్యారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ధర్మవరం మండలం పోతుల నాగపల్లి గ్రామంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు

ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రానున్న 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని హిందూపురం పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. వృద్ధుల పట్ల జరిగే అన్యాయాలు, వివక్ష మరియు వేధింపులపై సమాజంలో అవగాహన కల్పించడానికి, వారికి రక్షణ కల్పించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 పరీక్షల ఆన్సర్ కీని ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్లను అధికారిక వెబ్సైట్ ssc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రానున్న 3 గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీలంక ఏ, భారత్ ఏ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో 266 పరుగుల లక్ష్యంతో చేదనకు దిగిన శ్రీలంక ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేయడం తో మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी, मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो।
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈ రోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
6: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
5: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల

0: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్దిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయలు ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉత్తర్ప్రదేశ్

0: టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ నాన్న మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ విని

టు ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటి అంటే, నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కేజీఎఫ్ 2. ఎస్, ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కేజీఎఫ్ 2. ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది జనతా అయితే గనక మూవీలో నుంచి, సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

నుంచి నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికి ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మన ఎస్ఎంఎస్ క్వశ్చన్. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారు? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కేజీఎఫ్ 2. కేవి రమణమూర్తి శ్రీకాకుళం, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సాలుద్దీన్ ఫ్రమ్ గుంటూర్, హాయ్ గుడ్ ఈవినింగ్. తాడేపల్లి నుంచి నాగమణి, రాంగ్ ఆన్సర్. ఎస్, పెడన జగనందరావు కాలనీ అప్పలరాజు, రాంగ్ ఆన్సర్. కానూరు తాతారావు, రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్రీనివాసరెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పెడన, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ, ప్రొద్దుటూరు, కడప, హాయ్, కరెక్ట్ ఆన్సర్. పాలెంపల్లి యాలగడ్డ, నంద్యాల జిల్లా, హాయ్ గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్లాపూర్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వికీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మరి చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎస్, ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి యాష్. ప్రభాష్, ప్రభాస్, యాష్. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి యాషా. 8662488214కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, దేవరా మూవీల నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఇటీవల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ ఏంటంటే, నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి యాష్. మరి మనకి మెసేజ్ పెట్టేసింది ఎవరెవరు? నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా కనకారు పెడన కరెక్ట్ ఆన్సర్. వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ కొల్హాపూర్ కరెక్ట్ ఆన్సర్. వేడపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆనంద్ ఇందిరా కైకలూరు రాంగ్ ఆన్సర్. ఎస్, అప్పలరాజు పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి తామర్ల చినమస్తానరావు, పెద్ద మస్తానరావు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు కరెక్ట్ ఆన్సర్. మురుగరి యశోద, జానకి, రాజు కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆనంద్, నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. ఎస్, ఇంకా కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ గనగల రామకృష్ణారెడ్డి కర్ణాటక, హాయ్ గుడ్ ఈవినింగ్. నిన్న నుంచి శుభరణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుండి నాగమణి, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. రమణమూర్తి శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. అనంతకృష్ణారెడ్డి మల్లెచెరువు విలేజ్, హాయ్ గుడ్ ఈవినింగ్.

ఆన్సర్ పంపించేశారు. మిర్యాల కూడా చిన్నమ్మాయి హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ ఏ మూవీలోది తెలుసుకున్నాము, డైలాగ్ చెప్పింది ఎవరు తెలుసుకున్నాము. ఈ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్రశాంత్ నీల్, ఆప్షన్ బి నాగ్ అశ్విన్. ఎస్, ఆప్షన్ ఏ ప్రశాంత్ నీలా, ఆప్షన్ బి నాగ్ అశ్విన్ అనేది ఆప్షన్ ఏ లేదా బి చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ గురు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ ప్రశాంత్ నీల్, ఆప్షన్ బి నాగ్ అశ్విన్, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి నాకు మెసేజ్ చేయమని చెప్పేసి అన్నాను. మరి ఎంతమంది కరెక్ట్ మెసేజ్ పంపించేశారో, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో చూద్దాం. మిరియాలు కూడా చిన్నమ్మాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పిడన కరెక్ట్ ఆన్సర్. నాగమణి తాడేపల్లి రాంగ్ ఆన్సర్. పునా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్. దమ్మర్ల చిన్నమస్తాన్ పెద్దమస్తాన్ మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాస్తా కరెక్ట్ ఆన్సర్. నిన్న నుంచి శోభరాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాన్స్ రిత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుచూరు కరెక్ట్ ఆన్సర్. పాలంపొలయ్య ఆలగడ్డ నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అప్పలరాజు పడిన కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. శంషిత ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతమణి కర్ణాటక కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇంకా మనకి మెసేజ్ పంపించేసింది శ్రీనివాస్ రెడ్డి అండ్ తేజ కడప కరెక్ట్ ఆన్సర్. మురిహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ కరెక్ట్ ఆన్సర్. నేతాజీ ప్రేమ్ కుమార్ రూపేష్ సత్యవేద తిరుపతి హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ కరెక్ట్ ఆన్సర్ కాదు. హిమవంత్ కుమార్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ హాయ్ కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేనైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ డెడికేట్ చేసే ముందు జాతిరత్నాల మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది చిట్టి అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ట్యూన్ చేసి వింటూ ఓన్య చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కేజీఎఫ్ 2. ఎస్, ఆప్షన్ బి కేజీఎఫ్ 2. అలాగే డైలాగ్ చెప్పిన హీరో ఆప్షన్ బి యాష్. ఈ మూవీ డైరెక్టర్ ఆప్షన్ ఏ ప్రశాంత్ నీల్. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కాబట్టి అందరికోసం సూపర్ హిట్ సాంగ్ మెహబూబా అంటూ కేజీఎఫ్ 2 మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ మరి డ్యూయట్ డ్యూయట్లో సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మనసును మనసు అంటూ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పోలీసు సంస్కరణలను వేగంగా పకడ్బందీగా అమలు చేసినందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ కృషికి గుర్తింపుగా కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రాష్ట డీజీపీని ఇంటర్నేషనల్ అఫైర్స్ అంబాసిడర్గా ఎంపిక చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని నగర రిజర్వాయర్లో ఆగిన పనులను మళ్లీ చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సేన ప్రస్థానం దేశ సమైక్యత సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. బాపట్ల జిల్లా చీరాలకు సమీపంలోని బీచ్లో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో ఈతకు వెళ్లిన యువకుడు అలల ఉధృతకు నీటిలో కొట్టుకుపోయారు. మెరైన్ కానిస్టేబుల్ ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి యువకుణ్ణి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని మెరైన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. బాపట్ల అప్పికట్ల మధ్య జరిగిన రైలు చోరీ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈరోజు పరిశీలించారు. దుండగుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజలతో మమేకం పాలనా విజయాల సమీక్ష జూన్ 19

రోజు నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ పరిశీలన కోసం అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తారు. ప్రజలు వారికి సహకరించి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు దోహదపడాలని కమిషనర్ వైఓ ఆనందన్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంతత కరువైందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా మూసీవాగులో ఈతకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలు గల్లంతవ్వగా స్థానికులు వారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విశాఖపట్నంలో ముడసర్లోవాలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరి తెలిపారు. విశాఖ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు అనంతగిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, సిలబస్ పురోగతి, మౌలిక వసతులపై ఆరా తీశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్. డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ గబ్బర్ సింగ్ మూవీల నుంచి దిల్సే అంటూ, ఎందుకంటే ప్రేమంటే మూవీల నుంచి, నీ చూపులే అంటూ, కడలి మూవీల నుంచి చిట్టి జాబిలి అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం. వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టోరీలు. సమయం 8:30 కావస్తుంది. ఈ సమయంలో వింటారు జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ,
2: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
1: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ

0: మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఈయు భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
1: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
0: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల శాస్త్ర విజ్ఞానం అనే అంశంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్ర ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సాంకేతికత ఒక అంతర్భాగంగా మారిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయో ఎకానమీ గణనీయంగా విస్తరించిందన్న ఆయన, అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76,264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23,853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.71 పైసలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము జ్యూయట్ జ్యూయట్ అంటూ సూపర్ కూల్ జ్యూయట్ సాంగ్స్ వింటూ. బాద్షా మూవీల నుంచి బంతిపూల జానకి అంటూ, ఇష్క మూవీల నుంచి ఓ ప్రియ ప్రియ అంటూ, షాడ మూవీల నుంచి పిల్ల మంచి బందోబస్తు ఉంది అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.
4: తాళి బొట్టు కొట్టినా

ట్యూన్ చేసి వింటూ అని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. ఎస్పి బాలు చిత్ర పాడగా భువన్ చంద్ర రచనలో నుంచి, గరణ మొగుడు చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఈ ప్రియుడు ఎన్నెన్నో కాలాలు

వేచి చూశాడట, ఎన్నో గాలాలు వేశాడట తన మనసు అడిగే చిలిపి ప్రశ్నల కోసం. మరి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఆ వెన్నెల రాదట. మరి ఆ వెన్నెల వచ్చిందా? తను ప్రశ్నలు అడిగాడో లేదో తెలియాలంటే ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా సిరివెన్నెల రచనలో కోటి సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా భువనచంద్ర రచనలో నుంచి జాలువారిన పెదరాయుడు చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా.

ఆకలుండదు, దాహముండదు, ఆకతాయి కోరిక కొరుక్కు తింటుంది అంటున్న ప్రియునితో ఆ చిలిపి ఆశ చీకట్లోన తీసేయనా, మంత్రమేసి మాయ చేసి లాలించనా అంటున్న ఆ ప్రేయసి ఇంకా ఏమనిందో తెలియాలంటే గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా సిరివెన్నెల రచనలో కోటి సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. రాజశ్రీ రచనలో ఉన్నికృష్ణన్ పాడిన ప్రేమికుడు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఈ ప్రేయసి కన్న కలలు ఏనాడు ఆగవట. తన మామ కొడుకు వస్తే తన మనసులో రాసుకునే మాటలన్నీ తెలపాలని ఆశగా ఉన్న ఈ ప్రేయసి ఏమనిందో తెలియాలంటే, బొంబాయి చిత్రం నుంచి కేఎస్ చిత్రపాడుగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో, వేటూరి రచనలో నుంచి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. సహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గడి శుభ కలిసి పాడగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో, రాజశ్రీ రచనలో నుంచి జాలివారిన జెంటిల్మెన్ చిత్రంలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఈ గాలి రేపింది నాలో నిశ, ఆ గాలి ప్రియురాలి మనసు నుంచి జాలివారిందట. తొలిసారి తనను చూసి మనసాగక పిలవగా తెలుగంత తీయంగా పలికిందట స్నేహంగా. ఆ స్నేహం ప్రేమగా మారి మేఘాలే తాకిందట. అదేంటో మీరు వినేయండి. సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు చిత్రపాడగా మహేష్ మహదేవన్ సంగీతం నుండి జాలివారిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: తులిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ, శ్రీరామ్ కలిసి పాడిన, భువనచంద్ర రచనలో నుంచి జాలువారిన ప్రేమలేఖ చిత్రంలో నుంచి మంచి గీతాన్ని విని ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం. నీ మోయలేనంటూ నీ హృదయాన్ని నాకు అందించావు, నేనున్నానంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశా అంటున్న ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే, మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్, సుజాత పాడగా, చంద్రబోస్ రచనలో దేవ సంగీతాన్ని అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ.

0: పంచరు పంచరు పంచరు ఆ పంచరు తలకో మోస్తరు ప్రపంచమందున ప్రతి విషయము పంచరగుట గమనించరు
1: పంచరు పంచరు పంచరు ఆ పంచరు తలకో

0: అందించును నవయువకుడు, ఆడపిల్లలకు ప్రేమ లేఖలు అందించును నవయువకుడు, పెద్దవాళ్లకు రిపోర్టు ఇస్తే ప్రేమ గీమా పంచరు
1: పంచరు పంచరు పంచరు ఆ పంచరు.

0: అడుగు అడుగున రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం, అడుగు అడుగున రిపేరొచ్చిన ఆగదు మానవ జీవితం. ఆశయాలు గల మంచి మనస్సు అవనే అవదు పంచర్,
1: పంచర్ పంచర్ పంచర్, ఆ పంచర్ తలకో మోతర్.
0: ప్రపంచమందున ప్రతి విషయము పంచరగుట గమనించరు,
1: పంచర్ పంచర్ పంచర్, ఆ పంచర్ తలకో మోతరు.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: కొరలు మార్చదవు, కొంప కూర్చదవు, నరులకు మాకే సొంతము.
1: అరహొయ్ అరహొయ్ అరహొయ్ అరహొయ్
0: నెత్తం.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకై అండ్ జై హింద్ అండ్ షలోం. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.

0: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో సుందరపల్లి సూర్యనారాయణమూర్తిగారి క్లారినెట్ వాదన విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోల మురళీకృష్ణ, వయలిన్ శ్రీ దణముడి రామ్మోహన్ రావు, మృదంగం.
1: సప్తస్వరాలు కలిస్తే సంగీతం అవుతుంది, సప్తవర్ణాలు కలిస్తే కరువులు వికసిస్తుంది.
2: మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశం అవుతుంది.
3: నీలే సూర్య

ਤੇ ਰਾਜਾ ਰੂਪ ਲੈ ਕੇ

నమ్ముడే స్వరమా.

0: చిన్న భాషా స్వరాల సమ్మేళనమే జీవన సంగీతం.
1: అది ఉపాశ్రుతిగా నిలదీస్తే సమభావం అనురాగ స్వరరంగితమవుతుంది.